శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 18వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:59. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

స శంఖ చక్రం స కిరీట కుండలం స పీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్ష స్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం.

విశ్వధృక్ విశ్వభుక్తిభుః సత్కర్తా సత్కృతః సాధుర్జన్మనారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధ

0: ఆకలిస్తుందమ్మా, ఏమన్నా తినటానికి తీసుకురా అంటాడు బాబా. ఆ తల్లి పరుగు పరుగున పోయి రొట్టెలు చేసుకుని వచ్చి బాబాకిస్తుంది. బాబా వెంటనే రొట్టె తీసుకుని తను తినకుండా పక్కనే మొరుగుతున్న ఒక కుక్కకు వేస్తాడు. వెంటనే లక్ష్మీబాయి సింధే కోపం వస్తుంది. ఏం బాబా, నేను నీకు చేసిస్తే నువ్వు తినకుండా కుక్కకు పడివేశావు అన్నప్పుడు బాబా ఏమన్నాడో చూడండి. అమ్మా లక్ష్మి, కుక్క ఆకలి నా ఆకలి ఒక్కటేనమ్మా. ఎవరైతే మూగజీవులకు పట్టెడన్నం పెడతారో అది నాకే చెందుతుందమ్మా. అటువంటి వారి జీవితం ధన్యమవుతుంది అని చెప్పి సాయిబాబా అద్భుతమైనటువంటి బోధన మనకి చేశాడని. కాబట్టి సాయిబంధులారా, చేతనేంత విధంగా శ్రోతలారా వితరణ చేద్దాం. మన శక్తి అనుసారమే మనం చేద్దాం. సాటి మనుషుల్లో ఉన్నటువంటి దైవాన్ని గ్రహిద్దాం, మానవత్వాన్ని పెంపొందించుకుందాం, సమాజంలో శాంతి స్థాపనకు మనమందరము నడుం బిగిద్దాం. జై సాయినాథ్.
1: కంది పంట సాగు వివరాలు వింటారు.

కంది పంట సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. కంది పంటకు సంబంధించి సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానమైనది ఆకుచుట్టు పురుగు. కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు గాను 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా కాయతులుచు పురుగు. ఈ పురుగు పూత పిందె దశలో కాయలకు రంధ్రాలు వేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి. సమగ్ర సస్యరక్షణ. కంది అంతర పంటగా శనగ ఉన్నప్పుడు సస్యరక్షణ విషయం వచ్చినట్లయితే వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా 7 సార్లు, రబీలో 3 సార్లు పెసర మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విషక్షణారహితంగా వాడకూడదు. ఇప్పుడు చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెసర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను

లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. తరువాత మరుకా మచ్చల పురుగు. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారి చేయాలి. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు అలాగే ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము నోవోల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారి చేయాలి. తరువాత కాయ ఈగ. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీనివల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తుంది. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గ్రుడ్లు పెడుతుంది. కాబట్టి పిండ దశలో 5% వేపగింజల కషాయము పిచికారి చేసినట్లయితే గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమితోయట్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎండోసల్పాన్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. ఇప్పటి వరకు కంది పంటలో పురుగుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సస్యరక్షణలో భాగంగానే తెగుళ్ల గురించి తెలుసుకుందాం. తెగుళ్లలో ముఖ్యమైనది ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగము చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ICPL 87.119 మరియు ICPL 88.63 అనే కంది రకాలు ఈ తెగులను తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. ఇక రెండవదిగా వెర్రి తెగులు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగుగల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మిల్లీలీటర్లు కెల్థేన్ను కలిపి వారానికి ఒకసారి 2 దఫాలుగా పిచికారి చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ICPL 87.119, ICPL 85.063, BSMR 853, BSMR 736 రకాలను సాగు చేసుకోవాలి. తరువాత మాక్రోఫోమినా ఎండు తెగులు. ముదురు మొక్కల కాండం పైన నూలు కండే ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగము తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని మొక్కలు మాత్రమే ఎండిపోతాయి. MRG 66 కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయకూడదు. ఇక పంట కోత నిల్వ విషయానికి వచ్చినట్లయితే అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి. ఎందుకనగా పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. కందులను బూడిద కలిపి కానీ వేప ఆకులు కలిపి కానీ నిల్వ చేస్తారు. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. వాట్సాప్ ఫోన్ నెంబర్ 8332905037. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037.

32905037. చివరి తేదీ ఈ నెల 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండును నిర్వహించడం జరుగుతుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:40 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యలు అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థ

0: ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 14 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: అమృత్ 2.0 పథకం ద్వారా 250,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గులో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ద్రోపారణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

0: ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రభాత ప్రసారంలో. ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 ఉదయకిరణాల కార్యక్రమంలో మానవీయ సంబంధాలు ఎలా ఉండాలి, పూర్వపు జన విజ్ఞాన వేదిక రాష్ట్రాధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయం, ఇంకా నెల్సన్ మండేలా జయంతి విశేషాలు వింటారు. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతం అందిరి. మరి ఈ కార్యక్రమంలో మీరు నచ్చే మీరు మెచ్చే ఫిల్మ్ సాంగ్స్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాము.

ఇక ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎం మహిళా శ్రోతలు మాత్రమే ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమానికి ఫోన్ చేయవలసి ఉంటుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి ఎం కృష్ణకుమారి గారి దుప్పటి కథానిక వింటారు. సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక ఈ పగలు 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఈ సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఇక 6 గంటల 30 నిమిషాలకు డిఆర్ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. రాత్రి 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. ఇక 7:00 కిసాన్ వాణి, భారత ప్రభుత్వ

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయాస కార్యక్రమం, అనంతరం స్వయం ఉపాధిసగా కుందేళ్ల పెంపకం ఈ అంశం గురించి ఈతముక్కుల పశు వైద్యులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇక రాత్రి 7:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 8 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం. రండి, ఈ వారం జరిగిన కరెంట్ అఫైర్స్. ఇక 8:30 తెలుగులో వార్తలు. విజయవాడ కేంద్రం ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం ప్రసారం. 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం ప్రసారం. ఇక 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు.

0: ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఈవేళ మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ది చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ది పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సిలిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఎస్టోనియా విదేశాంగ

0: త్రిమార్గ సహత్సవంతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై రెండవ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్దతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్ కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్, జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్, లదాక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో

0: ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఎటక్కను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఉదయ కిరణాలు

0: ఈనాటి ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన డాక్టర్ నెల్సన్ మండేలా జయంతి, మానవీయ సంబంధాలు ఎలా ఉండాలి, ఈ అంశం గురించి పూర్వ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయం మొదలైన అంశాలుంటాయి. కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: ముఖాన్ మొటిమలా
7: సై బాల్,
6: గజ్జా బబ్బలా
7: సై బాల్,
6: నడువుల తామరా
7: సై బాల్,
6: బురద పుల్లా
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛ, సమానత్వము, మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుల్లో నెల్సన్ మండేలా ఒకరు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడి ప్రజాస్వామ్య విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు నెల్సన్ మండేలా. 1918 జూలై 18 దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాయి ప్రాంతంలోని మెజ్వో గ్రామంలో జన్మించారు. మరి చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనపరిచిన మండేలా ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి అనంతరం న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందిస్తూ సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకున్నారు నెల్సన్ మండేలా. మరి అప్పట్లోనే దక్షిణాఫ్రికాలో అపార్థియిడ్ అనే జాతి వివక్ష విధానం అమల్లో ఉండేది. అంటే నల్ల జాతీయులకు ప్రాథమిక హక్కులు కూడా నిరాకరించేవారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారు. శాంతియుత నిరసనలు, ప్రజా ఉద్యమాల ద్వారా సమాన హక్కుల కోసం ఆయన పోరాడారు. ఇక 1964 ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు

ఆరోపణలపై మండేలాకు యావజ్జీవ కారాగార జైలు శిక్ష విధించారు. అంటే సుమారు 27 సంవత్సరాలు ఆయన జైలు జీవితం గడిపారు. కఠిన పరిస్థితుల్లోనూ ఆయన తన ఆశయాలను విడిచిపెట్టలేదు. స్వేచ్ఛ సమానత్వం కోసం ఆయన సంకల్పం మరింత బలపడింది. ఇక 1990 సంవత్సరంలో జైలు నుంచి విడుదలైన నెల్సన్ మండేలా జాతి వివక్ష నిర్మూలన కోసం శాంతియుత చర్చలకు శ్రీకారం చుట్టారు. '94 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో విజయం సాధించి దేశ తొలి నల్లజాతి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రతీకారానికి బదులుగా క్షమాభావము, ఐక్యత, సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ దేశ నిర్మాణానికి కృషి చేశారు. ఈ కృషికి గుర్తింపుగా 1993 ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా దక్కింది. రాష్ట్రపతి పదవి అనంతరం కూడా విద్య, ఆరోగ్యము, పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేశారు. మరి 2013 డిసెంబర్ 5 95 సంవత్సరాల వయసులో నెల్సన్ మండేలా పరమపదించారు. మరి ఆయన చెప్పిన సూక్తులు ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటిస్తున్నారు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. విద్య ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. స్వేచ్ఛ అంటే కేవలం సంఖ్యలు తెంచుకోవడం కాదు, ఇతరుల స్వేచ్ఛను గౌరవించడం కూడా.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందర వచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మ, మీకోసం
3: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలను రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. మీరేం చేయాలంటే 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. ఫోన్ నెంబర్ 8332905037. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037. చివరి తేదీ ఈ నెల 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక చేసిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు ఉదయం 10:30 గంటలకు ఫైనల్ రౌండును నిర్వహించడం జరుగుతుంది. గమనిక విన్నారు.

0: సమాజంలో మనిషి చక్కగా రాణించాలి, నలుగురిని కలుపుకుపోవాలంటే మంచి సంబంధాలు నెరపగలగాలి. ఈ సంబంధాలు మంచి మానవ సంబంధాలుగా మారాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి మనిషి అనే విషయాల్ని మన ముందున్నటువంటి రాష్ట్ర జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బ్రహ్మారెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: మరి మీరు ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నటువంటి ప్రజల్లోకి పిల్లల్లోకి చొచ్చుకుపోయగలిగేట్టుగా చేసేటువంటి మంచి మానవ సంబంధాలని గురించి, అవి ఎలా ఉండాలి, వాటి గురించి మన శ్రోతలకు తెలియజేస్తారు.
1: అవునండి, ఇప్పుడు సమాజంలో అసలు సమాజం అని మనం పిలవాలంటేనే మనుషుల కలయిక, ఒక ఒప్పందం ఇలా మధ్య ఉండాలి. అంటే ఈ కలయిక ఏ ప్రాతిపదికన జరగాలి అనేది సమాజంలో అంతర్భాగం. డిఫరెంట్ సమాజాలు మనం చూస్తాం, కుటుంబం ఒక చిన్న సమాజం, ఒక గ్రామం కొంచెం పెద్ద సమాజం, దేశం ఇంకా పెద్ద సమాజం, ఇట్లా చూస్తాం మనం. ఇట్లా మనుషుల మధ్య కలయిక అనగానే మనుషుల మధ్య ఎటువంటి సంబంధాలు ఉంటాయి, మంచి మానవ సంబంధాలు అవుతాయి అనేది మనకిక్కడ ప్రధానమైన అంశం. ఒప్పందం అనగానే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఆ గుంపులో ఒక వ్యక్తికి రావాల్సిందేంది, ఆ వ్యక్తి ఇతరులకు ఇవ్వాల్సిందేంది,

0: ఈ రావాల్సింది ఇవ్వాల్సింది ఇవి మానవుల మధ్య సంబంధాల రూపంలోనే కొనసాగుతూ పోతుంటుంది. అందువలన సజావుగా మానవుల మధ్య సంబంధాలు కొనసాగాలన్నా అవి మంచి మానవ సంబంధాలు ఉంటేనే కొనసాగుతాయి. సమస్యలు తగ్గాలన్నా మరింత ఫ్రూట్ఫుల్గా ఉపయోగకరంగా ఇళ్ళ జీవితం ముందుకెళ్ళాలంటే కూడా మంచి మానవ సంబంధాలు తోడ్పడతాయండి. ఆ క్రమంలో అసలు మనుషుల మధ్య మంచి మానవ సంబంధాలు ఉండటం మానవ జాతి మనుగడకే అవసరం అని చెప్పని మేము భావిస్తూ, వీటిని ఏ కాంటెక్స్ట్లో ఏ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నామంటే, ఒక కాలేజీ ఉంటుంది, అందులో క్యాంపస్ సెలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంటర్వ్యూ చేసేటటువంటి వాళ్ళు విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చినాయి మొదలు చూడండి, వీళ్ళకి మంచి మానవ సంబంధాలు ఉన్నాయా, మంచి కమ్యూనికేషన్ ఉందో చూసి, వాటిల్లో నచ్చితేనే వాళ్ళ రెజ్యూమ్ చూసి మార్కులు ఎన్నో చూస్తున్నారు. అందువలన ఏ వృత్తిలోకి ఫైనల్గా మనం వెళ్ళినా ఆ వృత్తిలో ఆ పనిలో మంచి మానవ సంబంధాలు నెరపడం ఒక అత్యవసరమైన నైపుణ్యం కింద మారింది. ఈ నైపుణ్యాలని చదువుతో పాటు విద్యాలయాలు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తున్నాను.
1: ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో ఈ మానవ సంబంధాల యొక్క అవసరం
0: చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడున్న సామాజిక నేపథ్యంలో అవసరం ఉంది, ఎందుకంటే ఏ వృత్తి మీరు ఎత్తుకోండి మనుషుల వ్యవహారమే. మంచి మానవ సంబంధాలు లేకపోతే ఆ వ్యవహారం చెడిపోతుంది. ఏమి ఆశించి ఒక వ్యక్తితో మనం అసలు సంబంధంలోకి వస్తామో ఆ ఆశించింది నెరవేరదు అక్కడ. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు నిత్య జీవితంలో ఉన్నాయి. మంచి మార్కులు తెచ్చుకున్న డాక్టర్ అయ్యాడు ఒక అతను, పేషెంట్తో మాట్లాడటం చేత కాదు, పేషెంట్లు రారు, అతను కొన్నాళ్ళు పోయినాక ప్రాక్టీస్ ఎత్తేసుకొని పోవాలి. లాయర్ ఉన్నాడు, తన క్లయింట్లతో మంచి సంబంధాలు ఉండాలి. అసలు ఏ వృత్తి మనుషులతో సంబంధం లేకుండా ఉంటుంది? టీచరు పిల్లలతో ఎలా ఉండాలి? మంచి మానవ సంబంధాలు ఉండాలి. అసలు ఇంట్లో భార్య భర్త పిల్లలు వీళ్ళ మధ్య మంచి మానవ సంబంధాలు ఉండాలి. ఏ చిన్న యూనిట్ కూడా మంచి మానవ సంబంధాలు లేకపోతే అసలు నడవదు సమాజంలో. మానవ సంబంధాలు ఉంటాయి, మంచివి అయితే బాగా నడుస్తుంది అంటున్నా. సంబంధం ఏదో సంబంధం ఉంటుంది. డిక్టేటర్ లాంటి సంబంధం ఉండొచ్చు, తండ్రి డిక్టేటర్ లాగా ఉండొచ్చు, సబ్మిసివ్గా ఉండొచ్చు, బానిస సంబంధం ఉండొచ్చు. ఇవి కాదు నేననేది. ఇవి కాకుండా ఈక్వాలిటీ బేస్తో వచ్చేటటువంటి సంబంధం మంచి మానవ సంబంధాలు అయి ఉంటాయి.
1: మరి ఈ సంబంధాలకి ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటిది ఒక మంచి చక్కటి చిరునవ్వు. చిరునవ్వుతో పలకరిస్తే ఎదుటి వ్యక్తి కాస్త ఇదవుతారు, కరుణిస్తారు అంటారు.
0: చాలా సింపుల్ అండి అది. మనకు ముక్కుముఖం తెలియని వ్యక్తులు బజార్లో నడుస్తున్నారు. మనం ఒక మనిషి అతను మనకు తెలియదు ఎదురుపడి చిరునవ్వు నవ్వితే అతను ఆగుతాడు, తను కూడా చిరునవ్వు నవ్వి ఏం సార్ అంటాడు. అతను ఎవరో మనకు తెలియదు నిజంగానే. ఇది ఎవరైనా ప్రయోగం చేసి చూడవచ్చు. ఏమి తెలియని ఒక వ్యక్తితో కూడా ఒక సంబంధంలోకి మనం రావడానికి చిరునవ్వు వారసి. పైగా వైద్యపరంగా చూస్తే కూడా చిరునవ్వు నవ్వగలిగినప్పుడు నవ్వగలిగిన వ్యక్తికి 40 రకాల రోగాలు రావు. అలా కాకుండా ముఖం పెనంలాగా పెట్టుకుని ముఖాన జొన్నలుసరిస్తే పేలాలు అయితే అనేటట్టు ముఖం ఉంటే వీళ్ళకి 40 రకాల రోగాలు వస్తాయి. అంటే ఆరోగ్యానికి కూడా చిరునవ్వు ఎంతో ఉపయోగకరమైనది. అలాగే చిరునవ్వు, మనిషి అందంగా లేడు అందంగా ఉన్నాడు రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటాం. చిరునవ్వు ఉన్న వ్యక్తి ఎప్పుడు అందంగానే ఉంటారు, అది ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ,
1: నలుపు కానీ తెలుపు,
0: నలుపు కానీ తెలుపు కానీ, ఏ రంగన కానీ, ఆ రంగుల్లో లేదు అది. ఆ అందం, ఆ చిరునవ్వు, కళ్ళతో కూడా నవ్వుతారు కొంతమంది. కళ్ళతో నవ్వడం, ముఖంతో నవ్వడం ఇవన్నీ నవ్వులు భాగం. చిరునవ్వు అనేదానికి పెద్ద నవ్వుకి తేడా ఉంది. హాస్యము పెద్ద నవ్వు కూడా నవ్వచ్చు, ఆరోగ్యానికి మంచిది. కానీ వీధి కూడల్లో జరిగి పెద్దగా నవ్వితే ఇక్కడికేమైందిరా అనుకుంటారు. కానీ చిరునవ్వు ఎక్కడైనా చలామణి అవుతుంది. మనం ఏదైనా తెలియని గ్రామానికి పోయినా ఒక వ్యక్తితో ఏదైనా ఒక అడ్రస్ చెప్పించుకోవాలంటే చిరునవ్వు ముఖం మీద ఉండే వ్యక్తికి కాగితం ఇస్తాం, కానీ ముఖం పెనమలాగా ఉండే చేతికి ఇయ్యం. మనం ఓ ప్రయాణం చేస్తున్నాం, రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం చేస్తున్నాం, ఎదుటి వ్యక్తి చిరునవ్వు నవ్వితే సీటు సంపాదించుకోవచ్చు వెంటనే. కానీ ముఖం మార్చుకొని లే పక్కకు పోవాలా అంటే ఎందుకు పోవాలా అంటారు, అంతే. వెంటనే రియాక్షన్ అట్లా వస్తుంది. చిరునవ్వు అంత ప్రభావశీలమైనటువంటి ఓ చిన్న జెస్చర్ అండి అది. అది మానవ సంబంధాల్లో స్టార్టింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. చిరునవ్వుకి అంత అద్భుతమైన శక్తి ఉంది.
1: మరి కొంతమంది ఎదుటి వ్యక్తుల్ని పేరు పెట్టి పిలవటం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వరుసలు పెట్టి అన్నయ్యనో బావయ్యనో మావయ్యనో పిన్నయ్యనో బాబయ్యనో ఇలా వరుసలు కలుపుకుని పిలుస్తూ ఉంటారు. వారి పిలుపుకి వీరి పిలుపుకి ఎటువంటి వ్యత్యాసం ఉంది? ఏ పిలుపులో ఆప్యాయత ఉంది?
0: ఏ పిలుపు లేకుండా మనిషి పేరు తెలియకపోతే ఒరే పొడుగుడో, పొట్టోడో, తెల్ల జుట్టుడో, లడ్డోడో ఇటు పిలిచిన దానితో పోల్చినప్పుడు మనిషి

0: కులాలు మనం చూస్తాం. కులాలు అనేక కులాలు ఉన్నా కూడా అక్క అన్న బావ మామ అటు వరుసలు కలిపి కులాలు కులాల మధ్య పిలుచుకుంటారు. అంత సయోధ్య ఉన్నది. మామూలు పేరు పెట్టి పిలుచుకుంటే కూడా వరుసలు పెట్టి పిలవడం ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి పిలుపది. మతాలకి కులాలకి అతీతంగా ప్రజలు అటు కలిసిపోగలిగేటటువంటి శక్తి ఆ రకమైన పిలుపులకి ఉన్నదండి. అందువలన మనిషి పేరు పెట్టి పిలవకపోతే మన స్నేహితుడే ఉంటాడు, మన బజార్లు ఎదురవుతాడు, వాడు పేరు గుర్తుండదు, షేక్ హ్యాండ్ ఇచ్చుంటాడు, వాడి ముఖం ఎరుముఖం వేసుకుని చూస్తూ ఉంటాం. వాడు కొద్దిసేపు అయినా ఇంతసేపు చూస్తున్నారా నీ ముఖం లేదో మార్పు ఉంది, అసలు నన్ను గుర్తుపెట్టినవా అంటాడు. గుర్తుపెట్టినా అంటాం మనం, అయితే పేరు చెప్పు అంటాడు, పోల్తా పడిపోతాం. కాబట్టి పేరు గుర్తుపెట్టుకోవడం అనేది ఎప్పుడు కూడా అసెట్ అండి, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా. మీరు గమనించండు, శ్రీనివాసులు, వెంకటేశ్వరులు, బాలాజీ, ఇటు మూడు పేర్లు ఒక దేవుడియే. ఒక మనిషికి బాలాజీ పేరుంటే అది వెంకటేశ్వరులు అంటే పలకడు, శ్రీనివాసులు అంటే పలకడు, అతన్ని ఖచ్చితంగా బాలాజీ అంటేనే పలుకుతాడు, ఇంక వేరే పేరుతో పెడితే పిలవడం. అది గుర్తింపుకు సంబంధించిన సమస్య. పేరు అనేది నేను అనే గుర్తింపు ఎట్లా వస్తుంది మనిషికి? అతని పేరు ద్వారా వస్తుంది. అందుకని మనిషిని అతను చిన్న కులమా పెద్ద కులమా ఇవన్నీ చూడకూడదు. ఒక మనిషిని ఈక్వల్గా చుట్టు పేరు పెట్టి పిలవడం అనే దాంట్లో ఒక అద్భుతమైన సాధనం అది. దాన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. అది మనం మొదట అనుకుంటాం కానీ పేర్లు నాకు గుర్తుండమని చాలా చోట్ల మేము ట్రైనింగుల్లో గమనించడం. పేర్లు గుర్తుపెట్టుకోవడం చేసే ఎక్సర్సైజ్ చాలా కీలకమైన ఎక్సర్సైజ్. ఒక 40 మంది ఒక నేర్చుకునే చోటికి కానీ వస్తే 40 మంది ముందు రౌండ్గా నిలబడి 2-3 రౌండ్లు మాట్లాడి పేరు గుర్తుపెట్టుకోవడం ప్రాక్టీస్ చేయిస్తాం. ఒక 5 రోజులు 10 రోజులు కూర్చొని నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒకరి పేరు ఒకరికి తెలియకుండా ఏమి నేర్చుకుంటారు. కాబట్టి ముందు ఆ పని చేస్తాం అన్నమాట. పేరు పెట్టి పిలవడం అటువంటి సానుకూలత అనేది ఇస్తుంది మనిషికి.
1: ఇంకా ముందుకు పోతే వరుసలు పెట్టి పిలుచుకుంటే
0: ఇంకా అద్భుతమైన సానుకూలత అనేది దాంట్లో వస్తుంది.
1: అయితే ఎక్కువ వినడం, తక్కువగా మాట్లాడటం, ఇది ఎలాంటి సంబంధాలను ఇస్తుంది?
0: ఇది కూడా చాలా అవసరం అండి. ఎలాగంటే మామూలుగా మనిషికి ఏం లక్షణం ఉంటుందంటే తెలిసినోడు కనపడగానే తను ఏదో చెప్పాలా అనే తాపత్రయం ఉంటుంది, మాట్లాడాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కడికి తాపత్రయం ఉంటుందని మనం గుర్తించినాక ఇది తెలిసిన వ్యక్తులమైన మనము వినడానికి కనుక సిద్ధపడితే కొన్ని లాభాలు ఉన్నాయి వాళ్ళకి. మనం ఎంత మాట్లాడినా మనకు తెలియని కొత్త విషయం మనం మాట్లాడలేం. రెండవది, మనకు తెలిసిందంతా కూడా మాట్లాడలేం. అట్లా మనకు తెలిసిందంతా మాట్లాడడానికి పూనుకుంటే ఒక మనిషి ఎదురుకు నిలబడి మొత్తం పారిపోతారు. పైగా ఎంతమందితో మనం మాట్లాడినా ఈ తెలిసిందే మళ్ళా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం, మనకు వచ్చే బెనిఫిట్ అదనంగా ఏం లేదు. కానీ వినడం చేస్తే 10 మంది దగ్గర వింటే 10 కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. అంటే వినడంలో అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంది. అలాగనే నీ పేరేందని చెప్తే కూడా నన్ను మాట్లాడొద్దన్నారు ఒక సూత్రంలో అని చెప్పి పేరు కూడా చెప్పకూడదని కాదు దీని అర్థం. ఎక్కడ అవసరమైతే అంత దాన్ని మిత భాషను అంటాం, అవసరమైనంత మాట్లాడడం. మిగతా ఎక్కువ వినడానికి మనం శ్రద్ధ చూపినామంటే మనకంటే చిన్నవాడు పెద్దవాడని సమస్య లేదండి. ఎవరి దగ్గర నుంచైనా మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ వినడం అనే ప్రక్రియలో మనకు ఉపయోగం ఉంది. ఈ ప్రక్రియలో ఇంకొక అంశం కూడా ఏంటంటే వినడం అనేదాన్ని స్టేల్గా ఒక ఎమోషన్ లేక వినకూడదు. వినడం శ్రద్ధగా వినడం చాలా ఇంపార్టెంట్. మనిషి మాట్లాడుతుంటే అతను కళ్ళలోకి చూడాలట, అది మొట్టమొదటి పాయింట్. శ్రద్ధగా వినడానికి అది ఒక నిదర్శనం. రెండో, తలకాయ ఊపుతూ ఉండాల. తర్వాత ఒక ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాల. అప్పుడు మాట్లాడేవానికి కూడా మాట్లాడాలనిపిస్తుంది. ఎక్కడో దృష్టి పెట్టి తర్వాత అట్లా నిర్లక్ష్యంగా మాట్లాడితే మాట్లాడేవాడికి మాట్లాడాలనిపించదు. అందువలన వినడం చాలా ముఖ్యము, శ్రద్ధగా వినడం అంతకంటే ముఖ్యమైనది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి.
1: మరి చాలామంది తమ పనిని సక్రమంగా నెరవేర్చుకోవాలంటే ఎదుటి వ్యక్తి కనిపించిన వెంటనే, వెంకటేశ్వరరావు గారు బాగున్నారా, మొన్నే చూశాయండి, ఆ రేడియోలో మీ మాట విన్నాను, ఆ పత్రికలో మీ ఫోటో చూశాను, చాలా అద్భుతంగా ఉందండి, మీరు అద్భుతమైనటువంటి వ్యాసం ఇచ్చారు, చాలా బాగుంది అంటూ వారి గురించి కాస్త అభినందన తెలియజేస్తూ పొగట్టం ఇవి చేస్తూ ఉంటారు. దానివలన ఏమైనా ఇంకా బలంగా సంబంధాలు ఉంటాయా?
0: ఇప్పుడు అభినందన పొగడత ఈ రెండు కొంచెం తేడా ఉన్న విషయాలండి. అభినందన ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ అంశం. పసిపిల్లవాడు ఒక బాల్ చేతికిస్తే నేలకేసి కొట్టి నీ వైపు చూస్తాడు, నీ రియాక్షన్ ఏందని. అరే భలే వేసేవరా అని అన్నా అనుకో, మళ్ళీ ఇంకోసారి వేస్తాడు. అది పిల్లల దగ్గర నుంచి కూడా అభినందన ఎక్స్పెక్ట్ చేసే గుణం అనేది ఉంది. పెద్దలకు కూడా ఉంటుంది ఈ గుణం. మంచి పని చేసినప్పుడు నువ్వు మంచి పని చేసినావు అంటాం అనేది అభినందన. ఇటువంటికి అతీతులుగా మనుషులు మారాలని కొంతమంది చెప్తారు, కానీ మానవ జాతి లక్షణం ఏంటంటే అతీతులకు మారకుండా ఉండటమే. అభినందన స్వీకరించి ఆస్వాదించడం మానవుల లక్షణం.

అది గుర్తింపుల భాగం. ఈ మొత్తం కూడా ఈ అంశాలు మానవ సంబంధాలను అంశాలన్నీ గుర్తింపుల భాగాలు ఇవి. ఈరోజు ప్రపంచమంతా ఐడెంటిటీ చుట్టూ నడుస్తుందండి, గుర్తింపు చుట్టూ నడుస్తుంది. గుర్తింపు లేకపోతే మనిషి ముందుకు కదలడు. కాబట్టి దాన్ని మనము అంగీకరించాల. అభినందన అందులో భాగం అనమాట. పొగడ్తకి దీనికి ఉన్న తేడా ఏంటంటే, పొగడ్తలు చాలాసార్లు పనులు చేసుకోవడానికి చేస్తారు, అభినందనలు చాలాసార్లు జనయన్గా ఉంటాయి, నిజాయితీగా ఉంటాయి. పొగడ్తకి దీనికి తేడా ఎట్లుంటుందంటే, మీరు బాగా ఆపరేషన్ చేశారండి అని అంటే అది అభినందన. విశ్వవిఖ్యాత సర్జన్ మీరంటే పొగడతా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు మంచిగా మాట్లాడారండి అని అంటే అభినందన. మీలాగా మాట్లాడవాలి భూమి మీద నేను చూడలేదు అన్నాడు అనుకోండి, ఇది పొగడత అవుతుంది. అది మనకు అర్థమవుతుంటుంది. పొగడత కూడా మనిషికి ఏడుపు వస్తుందని కాదు, కానీ సంతోషం కలిగేది. కానీ పొగడత కొంత ఇబ్బందికరంగా అనాయంగా ఉంటుంది. నాకు ఇంత అర్హత లేదే, కానీ ఇతను ఇంత పైకెత్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది నాకు అర్హత ఉన్నట్టు నేను ఒప్పుకోవడం అనేది నాకు తక్కువతనం కదా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. అందువలన పొగడతల్ని నేనైతే ఎంకరేజ్ చేయమని చెప్పను. అభినందన మాత్రం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి.

0: అయితే ఉంటుంది. పొగడ్త కూడా మనిషికి ఏడుపు వస్తుందని కాదు, కానీ సంతోషం కలిగేది. కానీ పొగడ్త కొంత ఇబ్బందికరంగా అనాయంగా ఉంటుంది. నాకు ఇంత అర్హత లేదే, కానీ ఇతను ఇంత పైకెత్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది నాకు అర్హత ఉన్నట్టు నేను ఒప్పుకోవటం అనేది నాకు తక్కువతనం కదా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. అందువల్ల పొగడ్తల్ని నేనైతే ఎంకరేజ్ చేయమని చెప్పను. అభినందన మాత్రం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన అంశమే. అభినందనతో అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకి పిల్లల్ని చదువుకునే పిల్లల్ని బాగా కష్టపడ్డవరు నువ్వు, ఇంకొంచెం బాగా కష్టపడి ఎందుకంటే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తావంటే ఆ హుషారులో ముందుకు నడుస్తాడు అతను. ఆ బాగా చేసేవాళ్ళు నీ ముఖం అని అంటే డిస్కరేజ్ అయిపోతారు. అందువల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దలైనా సరే అభినందన అనేది ఒక పాజిటివ్ అంశము. దీన్ని మనం ఎంకరేజ్ చేయడం సరైనది. దీన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పొగడ్తనే దాంట్లో పర్పస్ అనేది, సొంత పని చేయించుకునే పర్పస్ ఉంది కాబట్టి అక్కడ మనం దాన్ని డిస్కరేజ్ చేయించుకొని అభినందనను మాత్రం మనం ప్రోత్సహించడమే మంచిదని నేను భావిస్తున్నాను.
1: మరి మంచి మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే మనం ఏం చేయాలి?
0: మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ కొన్ని అంశాలు అనుకున్నాం, చిరునవ్వు అనేది ఒకటి, పేరు పెట్టి పలకరించాలి, వినాలి, శ్రద్ధగా వినాలి, అభినందన ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు వీటిని కొన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. మనసు లేకుండా ప్రాక్టీస్ చేసి వస్తాయని మీరు అనవచ్చు. మనసు ఉండడం చాలా కీలకమైనది. ఎందుకంటే మానవ సంబంధాలు పునాదులు అని కొన్ని ఉన్నాయి, మూలాలు అని. ఆ మూలాల్లో పరస్పర నమ్మకము, పరస్పర గౌరవము, ఎంపతి, సహానుభూతి ఇవి చాలా బేస్ అయిన అంశాలు. ఇవి లేకుండా మనం ఎంత ప్రాక్టీస్ చేసినా నటన వస్తుంది కానీ మనసులోంచి ఉప్పొంగే ఒక మానవ సంబంధాల లక్షణాలు రావు. అందువల్ల బేస్లో ఆ లక్షణాలను మనం ఏర్పరచుకోవాలి. పైకూరిక నటన అయితే కాదండి ఇది. ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్లో ఈ రకంగా మంచి మానవ సంబంధాలు ఉండాలని క్లాసులు చెప్పే పద్ధతి అనేది ఉంది. బేస్ క్రియేట్ చేయకుండా ఈ క్లాసులు తోడ్పడవు. ఆ బేస్ క్రియేట్ కావాలి అంటే నాకు నమ్మకం ఎదుటి వ్యక్తి ఎప్పుడు వస్తుంది, అవతల వ్యక్తి నిజాయితీని చూస్తే నాకు నమ్మకం వస్తుంది. నిజాయితీ, నమ్మకం ఈ రెండు ట్రస్ట్ అండ్ ఆనెస్టీ పరస్పర ఆధారాలు. అసలు బిహేవియర్లోనే, ప్రవర్తనలోనే ఈ నిజాయితీ ఆధారంగా నమ్మకం అవతల కలుగుతూ ఉండటం జరుగుతుంది. ఆ బేసులు అనే వాటిని మనం ఇంటి దగ్గర నుంచి పిల్లలకు నేర్పించాలి. ఇవి బయట ఊరికి ఆర్టిఫిషియల్గా గ్రాఫ్ట్ చేస్తే రావు. మనం ఎంత నైతికంగా విలువలతో కూడిన జీవితం జీవిస్తామో మన పిల్లలకి ఈ బేస్ లక్షణాలు అంత సులభంగా అందుతాయి. మనం నటిస్తే మన పిల్లలకు నటనే వస్తుంది. అందుకని హిపోక్రసీ అనవసరం. కొన్ని విషయాలు నటన అనవసరం. పిల్లలతో చాలా ఫ్రాంక్గా, ఫ్రీగా మనకున్న విలువలను వాళ్ళకి ఆపాదించే పద్ధతిలో మనం వాళ్ళతో మన ప్రవర్తన చేస్తే బేస్ క్రియేట్ అవుతుంది మానవ సంబంధాలకి. అప్పుడు ఈ పైపైన ఈ టెక్నిక్స్ నేర్పించడం సులభమవుతుందండి.
1: ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చెడు మార్గంలో నడిచేటప్పుడు, లేదు నలుగురు స్నేహితుల మధ్య ఒక స్నేహితుడు ఈ వక్ర మార్గం పట్టేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు, ఈ మానవ సంబంధాలతో మీనటువంటి స్నేహితులు కానివ్వండి, మీలినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, వీరంతా కూడా ఈ మానవ సంబంధాలతో వారిని ఏ విధంగా ఒక మంచి మనిషిగా మార్చేదానికి వీలుంటుంది?
0: మానవ సంబంధాల్లో మనం అనుకున్న బేస్ని ఇక్కడ ఉపయోగించాలండి. టెక్నిక్ చాలదు. ఇక్కడ తప్పు చేస్తున్నాడు ఒక వ్యక్తి, మనకు అర్థమైంది. మనం నిజమైన స్నేహితులమైతే అతను తప్పుని ఎత్తి చూపాల్సిందే. తప్పుని ఎత్తి చూపించేటప్పుడు కూడా మనం మామూలుగా ఏమంటామంటే, నిర్ముఖవాటం విమర్శించాలా, నేను చాలా ఫ్రాంక్ ఇట్టు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ విమర్శ చేయాలంటే తప్పు పట్టడం అన్నమాట. తప్పు పట్టిన విమర్శ మనం చేయాల్సి వస్తే సలహా ఇచ్చినట్టు ఉండాలి ఆ తప్పు పట్టడం. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరిదిద్దుకొని ముఖానంటే ఎవడు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. మనుషులకు ఇష్టం ఉండదు. నువ్వు ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, గమనించు అని చెప్పి సూచనగా మనం అందించాలి. ఒకవేళ మనల్ని అట్లా ఎవరన్నా ముఖాన్ని విమర్శించినా ఆ విమర్శకు మనం అర్హులమో కాదో చూసుకుని, అర్హులం అనుకుంటే దిద్దుకోవడం ఉత్తమం, అర్హులం కాదనుకుంటే దులిపేసుకొని పోవడం మంచిది. మనకు ఎదురైతే ఒక రకంగా ప్రవర్తన ఉంటుంది, మనం ఇతరులను అనాల్సి వస్తే మాత్రం సూచనగా ఉండాలి. ఇట్లాంటిది ఇంకొకటి కూడా ఉన్నదండి, ఇదే కోవకు చెందింది. కృతజ్ఞత చూపడం, కృతజ్ఞత ఆశించడం. మనం ఇతరులకు సహాయపడితే కృతజ్ఞత ఆశించొద్దు. మనం సహాయపడ్డప్పుడే మనకు అందాల్సింది అందింది, మనకు సంతృప్తి అందింది, ఇంకక్కడ క్లోజ్. మనము ఇతరులు సాయం మనకు చేస్తే మనం ఖచ్చితంగా కృతజ్ఞత చూపాలి. కృతజ్ఞత చూపడం పుట్టుకతో వచ్చే లక్షణం కాదు, మనం నేర్పిస్తేనే వస్తుంది అది, మన పిల్లలకైనా పెద్దలకైనా. కాబట్టి నేర్పించాల్సిందే. ఇట్లా మనం రెంటిని తారతమ్యంతో చూడాలి. ఎదిగే కొద్ది మనిషి నమ్రత అనేది రావాలి. ఇది కూడా మానవ సంబంధాల్లో చాలా ముఖ్యమైనది, హ్యూమిలిటీ అంటాం. అందుకనే ఏమి చేయకూడదు అనే దగ్గర ఫిర్యాదులు చేయటం కానీ, విమర్శలు చేయటం కానీ, ఖండనలు చేయటం కానీ, ఏ మూటి ద్వారా మనుషులను మనం

0: మార్చలేమండి. మనుషులకు ఐడెంటిటీని కూడా మనం పెంచలేము. ఇవి ఎవరికి ఇష్టం ఉండవు. వాటిని చేయాల్సి వస్తే చాలా స్మూత్గా చేయాలి. స్నేహితుడిని మనం పిలవాలి అంటే ఇవి చేయగలిగిన వాడే స్నేహితుడు. బయట వాళ్ళు చేస్తే మనం అసలు అంగీకరించం. స్నేహితుడు అతని అభ్యున్నతను మనం కోరుకునేటట్లయితే వీటిని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగే పనిచేయని కొన్ని ఉన్నాయి. మనం గమనిస్తే బళ్ళు బెత్తాలు పనిచేయవు, తిట్లు పనిచేయవు, శాపనార్థాలు పనిచేయవు, చాలా చోట్ల శిక్షలు కూడా పనిచేయవు. పనిచేసేది ఇవి కాదు. పనిచేసే అంశం ఒకే ఒకటి ఉంది మానవ సంబంధాలు. కండిషన్లు లేని ప్రేమాభిమానాలు. ఏం కండిషన్ లేదు. నువ్వు నా బిడ్డవి నేను ప్రేమిస్తున్నా, నువ్వు నా భార్యవి ప్రేమిస్తున్నా, నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే సైకిల్ తెచ్చిస్తా, ఈ రకమైన అభినందన కాదు నేను మాట్లాడుతుండేది. నువ్వు మంచి మార్కులు తెచ్చుకో తెచ్చుకోకపో నువ్వు నా బిడ్డవి, నేను అందుకు ప్రేమిస్తున్నా, నీకు అందుకు సైకిల్ తెచ్చిస్తా. అట్లాంటి సంబంధం ఉన్న చోట పిల్లలు ఎప్పటికైనా మారుతారు. ఇప్పుడు నీకు మారినట్టు కనపడకపోయినా ఒక ఏజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. 11 నుంచి 19 ఏళ్ళు టీనేజ్ డిఫరెన్స్ ఉన్నా మనమేం గందరగోళ పడక్కర్లేదు. సహజమైన విషయం. ప్రేమాభిమానాలతో మనుషులను మార్చడం సాధ్యమనేది ప్రపంచంలో కొన్ని వందల వేల సంఘటనలు నిరూపణ జరిగిందండి.
1: బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. మంచి మానవ సంబంధాలు ఎలా పెంపొందించుకోవాలి ఈ విషయం పైన చాలా అద్భుతంగా ఉంది. ఈ విషయాలన్నీ మన శ్రోతలు గుర్తుపెట్టుకొని వారి వారి జీవన విధానాలకు అనుకూలంగా మలుచుకుంటారని ఆశిస్తూ, మరి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారి నుంచి సెలవు తీసుకుందాం. నమస్కారం అండి బ్రహ్మారెడ్డి గారు.
0: నమస్కారం అండి.

ఉదయం లేవగానే తాజా సమాచారం, రైతన్నకు సాగు సూచనలు, మహిళలకు ఆరోగ్యము, సాధికారతపై అవగాహన, యువతకు విద్యా ఉద్యోగము, భవిష్యత్తుపై మార్గదర్శనము, పిల్లలకు విజ్ఞానం, వినోదం, మరి సమాజానికి అవగాహన, ప్రజలకు ముఖ్యమైన వార్తలు, ప్రతి వర్గానికి, ప్రతి వయస్సుకి, ప్రతిరోజు మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా కార్యక్రమాలు వినండి, తెలుసుకోండి, ఆనందంగా ఉండండి. మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. మీరు చేయాల్సింది ఏంటంటే 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నంబర్ ద్వారా పంపగలరు. మా ఫోన్ నంబర్ 83329050037. ఫోన్ నంబర్ మరోసారి 83329050037 అనే వాట్సాప్ నంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 2026. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు మరి 2 ఆగస్టు ఉదయం 10:30 జరిగే ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

మీరు వినబోతున్న ఈ సాంగ్ పలాస 1978 చిత్రం నుంచి రఘు కుంచే పాడిన సాంగ్. 101.8 మెగా హెచ్ మార్కాపు ఆకాశవాణి కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.

ఒంటరిగా ఉన్నప్పుడు ఓ స్నేహితుల్లా, సమస్య ఎదురైనప్పుడు ఓ మార్గదర్శిలా, కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఓ గురువులా, ఆనందాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు ఓ ఆత్మీయుల్లా, ఎప్పుడూ మీతోనే ఉంటుంది మీ ఇల్లు, మీ ఊరు, మీ మనసు దగ్గరైన స్వరం. అదే మార్కాపురం ఆకాశవాణి కేంద్రం. మన ప్రాంతం, మన ప్రజలు, మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు వింటున్నారు 101.9 MHz ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప 2 చిత్రం కోసం.

మీరు విన్న ఈ పాట త్రిబులర్ చిత్రం కోసం రాహుల్ సిప్లి పాడిన పాట. మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి. మూడు దశాబ్దాలకు పైగా మార్కాపురం నేలతో అనుబంధం, ప్రజల జీవితాలతో అనుసంధానం, ప్రతి తరానికి చేరువైన కార్యక్రమాలు, ప్రతి వర్గానికి ఉపయోగపడే సమాచారం, ప్రజల స్వరాన్ని ప్రజలకే వినిపిస్తున్న మార్కాపురం ఆకాశవాణి. వినండి, వినిపించండి, ఆకాశవాణితో అనుసంధానమై ఉండండి. కార్యక్రమంలో మీరు వింటున్న లవ్లీ సాంగ్ మీ ముందుకు వచ్చేస్తుంది. రమణ గోగుల, మధుప్రియ కలిసి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం పాడిన పాట

మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీత మందిరిలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీ వింటారు. అనంతరం 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. మరి ఈరోజు హలో ఎఫ్ఎం మహిళా శ్రోతలకు మాత్రమే.

0: crumbled into deaths of protesters. PV Sindhu enters into final of Japan Open Badminton Tournament, and in FIFA World Cup, France and England to lock horns for third place at Miami tonight. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
2: మన్యం వీరుడు అల్లూరి జయంతి, దిశ డిఆర్సీ సమావేశాలు, మండుతున్న ఎండలు, అమృతధారలు, విబీజీ రామ్జీ ప్రారంభం వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజని స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. విబీజీ రామ్జీ పథకంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో విబీజీ రామ్జీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ఎంఓఆర్డి డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పర్యటించింది. ఈ పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఈ నెల 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆయన విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమన్నారు. జిల్లా సమీక్ష సమన్వయ సమావేశం ఈ నెల 15వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల రంగాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమృత్ 2 కింద జిల్లాలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ పథకం కింద జిల్లాకు 744.34 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఒంగోలులో అమృత్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒంగోలుకు 424.42 కోట్ల, మార్కాపురం పట్టణానికి 63.14 కోట్ల, పొదిలికి 126.17 కోట్ల, దర్శికి 130.61 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, పొదిలి, దర్శి పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 27715 రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, 190 సివిల్, 14 ప్రీ లిటిగేషన్ స్థాయి కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులకు 5.50 కోట్ల రూపాయలను పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొండపీల్లోని పొగాకు వేలం కేంద్రాలను ఆయన ఈ నెల 1వ తేదీ, 3వ తేదీల్లో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కొనుగోలుదారులకు సూచించారు. వేలంలో నో బిడ్ సమస్య లేకుండా

0: రాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరేసిన పాటలు

0: పెద్ద కొడలా,
1: ఇది నీకోసం అమ్మా.
2: దీనికి ఇంత అందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీకోసం
4: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈ వినయ్గా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత చూద్దాం మరి. హలో,
8: హలో,
7: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
8: వెంకటలక్ష్మి మేడం.
7: ఏం పేరండి? వెంకటలక్ష్మి గారు. ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు?
8: కొత్తపల్లి సార్.
7: కొత్తపల్లి, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
8: బామ్మ మాట బంగారు మాట సార్.
7: బామ్మ మాట బంగారు పాట. ఓకే, ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పనులు ఏం లేవండి ఇప్పుడు?
8: ఏం లేవు సార్.
7: ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఓకే అండి, ఇందులో మంచి పాట వేయమంటారా? ఓకేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: మీరు వింటున్నారు 101.5 MHz మార్కప్పురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. హలో,
5: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: గుడ్ మార్నింగ్ సార్.
4: చెప్పండి.
5: పోలమ్మ సార్.
4: పోలమ్మ గారు, ఏ సినిమా నుంచి పాడగలరు మీకు?
5: తొలి ప్రేమ సార్.
4: తొలి ప్రేమ
5: అండి.
4: చూసారా సినిమా?
5: చూసాను సార్.
4: ఓకే, ఇందులో ఏ పాట పాడమంటారు? మంచి పాట పాడుతున్నారు మీరు, పాడండి పోలమ్మ గారు. బాగున్నాం, చెప్పండి, పాడండి. అవునా, పాడండి. బాగా చక్కగా ఉంది వాయిస్. సో మరి ఈసారి పాడతారా లేకపోతే? వెరీ గుడ్, థ్యాంక్ యూ పోలమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొన్ని పాట వస్తుంది వినండి మరి.
5: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి. పాలకుడు
0: ఏం పేరండి మీ పేరు?
1: అన్నప్రతి శ్రీకాళ అండి.
0: అన్నప్రెడ్డి శ్రీకళ గారు. ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సాచర్ల మండలం పాలకుడు.
0: వెరీ గుడ్ అండి. అలా నవ్వుతూ మాట్లాడాలి మీలాగా అందరూ.
1: థ్యాంక్స్ అండి.
0: ఫోన్ చేయగానే నవ్వుతూ మాట్లాడాలి. చెప్పండి, కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: వింటూ ఉంటానండి.
0: ఈరోజు ఏ మూవీ నుంచి సాంగ్ కావాలి మీకు?
1: 8 వసంతాల నుండి
0: 8 వసంతాలా?
1: పరిచయనుల
0: ఆ మూవీ లేనట్టుందండి. 8 వసంతాలు లేదండి.
1: సాంగ్ లేదంట.
0: లేదు లేదండి, సారీ అండి.
1: ఇంకో పక్క
0: చెప్పండి.
1: పుష్ప పుష్ప మూవీలో నుంచి శ్రీవల్లి పాట అండి.
0: వెరీ గుడ్.
1: మా పాప అడిగింది.
0: మీ పాప పేరు ఏం ఏం చదువుతుంది పాప?
1: పాప ఇంటర్మీడియట్ అండి.
0: ఇంటర్ చదువుతుంది.
1: అవునండి.
0: వెరీ గుడ్ వెరీ గుడ్. పుష్పనా, పుష్ప టూనా, పుష్ప అండి?
1: పుష్ప 2 అండి.
0: పుష్ప 2లో ఏం పాట వేయమంటారు చెప్పండి.
1: పుష్ప 2 వచ్చి పుష్ప 1 లో శ్రీవల్లి పాట అంటాను.
0: పుష్ప 1లో శ్రీవల్లి పాట అడిగారు. ఓకే, పాప బాగా చదువుతుందండి.
1: చదువుతున్నాను.
0: ఓకే వెరీ గుడ్.
1: మాట్లాడతాను.
0: ఇవ్వండి మాట్లాడదాం. హలో, సారీ కట్ అయిపోయిందండి. సో మరి మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తున్నాం.

0: మీరు వింటున్నారు 101.9 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. సో మరి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి సద్దానప్ప మాట్లాడుతున్నా సార్.
0: ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమేనండి.
1: అవునా సార్? ఓకే సార్.
0: సారీ అండి. సో మనం ప్రతి శనివారం కూడా మహిళా శ్రోతలు మాత్రమే హలో ఎఫ్ఎం కార్యక్రమానికి ఫోన్ చేయాలని చెప్పాము. కాబట్టి మహిళా శ్రోతలు మాత్రమే ప్రతి శనివారం 8:30 నుంచి 9:30 వరకు ఫోన్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: లక్ష్మీ ప్రసన్న సార్.
0: ప్రసన్న గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్. బాగున్నాను సార్.
0: బాగున్నాను. చెప్పండి, కార్యక్రమాలు వింటూ ఉన్నారా?
1: వింటున్నాను సార్. నేను ఇప్పుడు హలో ఎఫ్ఎంఏ వింటున్నా. మార్నింగ్ వెళ్ళలేదు. బాగున్నారా సార్?
0: బాగున్నాను. చెప్పండి, ఏ సినిమా నుంచి పాడగలరు మీకు ఈరోజు?
1: అన్నమయ్యలో మంచి సాంగ్ వింటాను సార్.
0: అన్నమయ్య మూవీ నుంచి. సో మీరు వెంకటేశ్వర స్వామి భక్తురాలు కాబట్టి అన్నమయ్య పాటలే అడుగుతూ ఉంటారు.
1: అవును సార్. అందులో ఈరోజు శనివారం కదా, మహిళలకు మాత్రమే ప్రత్యేకం కదా.
0: అవును,
1: అందుకని దేవుడి పాటలు కోరుకుంటా.
0: సో మంచి పాట వేయమంటారు అన్నమయ్యలో?
1: మంచి
0: అదివో అల్లదివో పాట బాగుంటుంది.
1: ఓకే సార్.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ప్రసన్న గారు.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దివ్య
0: దివ్య. ఏ ఊరమ్మా?
1: సార్,
0: కొత్తపల్లి. ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు?
1: కొత్తపల్లి
0: ఏ సినిమాలో పాట కావాలి ఈరోజు నీకు? ఆర్యా. ఎవరి ఫ్యాన్స్ నువ్వు?
1: సిక్స్
0: ఓకే, సరే. ఏ పాట ఏమంటావు ఆర్యాలో?
1: ఏదో ఒక
0: అబ్బో, చక్కగా పాడుతున్నావే నువ్వు. పాటలు నేర్చుకుంటున్నావా?
1: ట్రై చేస్తున్నా సార్.
0: వెరీ గుడ్ అమ్మా. విను, నువ్వు కోరిన పాట వస్తుంది.
1: థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అమ్మా.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత ఎవరు వచ్చుద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మీదేవి.
0: లక్ష్మీదేవి ఎవరి నుంచి అమ్మా ఫోన్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి సార్.
0: కొత్తపల్లి వాళ్ళే చేస్తున్నారు అందరూ.
1: ఎప్పుడు చేసింది? ఇప్పుడే సార్ చేయించాను.
0: కొత్తపల్లి వాళ్ళే చేస్తున్నారమ్మా, అందరూ అంటున్నా. ఎక్కడ అందరూ ఒకే చోట ఉంటారా పనులు చేస్తూ?
1: ఇప్పుడు ఆడలేదు సార్, పనులు లేక.
0: పనులు లేవమ్మా, వర్షాలు పడతాయినా పనులు?
1: వర్షం పడాలి.
0: ఓకే, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: ఏం మందేరా.
0: ఆ
1: జయం మందేరా.
0: జయం మనదేరా. ఓ, పాడుతున్న బాగా పాడుతున్నారమ్మా మీరు. పాడతారామ్మా? పాడమ్మా చక్కగా. బాగా పాడుతున్నారమ్మా.
1: నవ్వొస్తుంది.
0: ఏం కాదు, ఇందులో ఏ పాట అడిగారు మీరు? జయమ్మని దేరాలో ఆ పాట లేదమ్మా. డోంట్ మిస్ ఒకటి, చూపుకే, పెళ్ళికి బాజా, హిందుస్థానీ, మెరిసేటి, జాబిల్ నువ్వే, హ్యాపీగా. మీరు అడిగిన పాట వేరు, చెప్పిన సినిమా వేరమ్మా. వెంకటేష్ గారిదే కదా మీరు అడిగింది? మరి అదే కదమ్మా.
1: దాంట్లో ఉంది సార్.
0: మరి లేదమ్మా, అందులో మంచి పాట వేస్తూ ఉండమ్మా.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: పాలకేటి నుంచి లక్ష్మీదేవి అని మాట్లాడుతున్నా సార్.
3: లక్ష్మీదేవి గారు చెప్పండి, ఏ సినిమా పాట కావాలి మీకు?
4: సిపాయి చిన్నయ్య పాట సార్.
3: సిపాయి చిన్నయ్య, ఏ పాట వేయమంటారు? అందులో
4: సిపాయి అనే పాట ఉంది కదా,
3: ఆ
4: పాట సార్.
3: స్టార్టింగ్ చెప్తారా?
4: స్టార్టింగ్
3: అంటే ఇక్కడ వేరే ఉంటుందండి, మీరు పాట మధ్యలో చెప్పారు మరి అందుకే కష్టం అవుతుంది. మీరు పాట స్టార్టింగ్ చెప్తే నేను వేసేస్తాను మీరు కోరిన పాటను.
4: రామకృష్ణుని
3: అట్లా కష్టమమ్మా, స్టార్టింగ్ పాయింట్ చెప్తే. సరే ఇంత చూస్తానమ్మా, ఒక లేకపోతే మంచి పాట వేస్తాను. ఓకే అమ్మా.

0: వార్తల కోసం, విజ్ఞానం కోసం, అలాగే వ్యవసాయం కోసం, ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం కోసం, వినోదం కోసం, మన ప్రాంతం కోసం ఒకే ఒక చిరునామా మార్కాపురం ఆకాశవాణి. వినండి, వినిపించండి 101.8 MHz. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి,
0: ఏం పేరండి మీ పేరు?
1: లక్ష్మి.
0: లక్ష్మి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాడగాలి మీకు? అన్నమయ్య సినిమా నుంచి. వింటూ ఉంటారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, అలాగే వింటూ ఉండండి. ఇందులో మంచి పాట ఏమంటారా? బ్రహ్మ కడిగిన పాదం లేకపోతే మంచిది. ఓకే, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు.
1: ఓకే అండి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. మీరేం చేయాలంటే 2 నిమిషాల్లోపు మేము ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు మేము చెప్పబోయే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపండి.

0: చివరి తేదీ ఈ నెల 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. కార్యక్రమంలో మీరు వింటున్నారు 101.9 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం పేరు మీ పేరు?
1: నాగమణి.
0: నాగమణి, ఏ గురించి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి, ఏం చేసిన నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: నమో వెంకటేశ్వరలో కళ్యాణం పాట.
0: నమో వెంకటేశాయ. ఈరోజు ఈ సినిమా చూసారమ్మా? ఈ సినిమా చూసారా?
1: చూసాం.
0: ఇందులో ఏ పాట వేయమంటారు?
1: వెంకటేశ్వర పాట.
0: ఇందులో ఏ పాట వేయమంటారు? ఇందులో మంచి పాట వేయమంటారా?
1: మంచిది వేయండి సార్.
0: ఓకే అమ్మా, మీకోసం మంచి పాట వేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే అమ్మా.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి, స్త్రీల కార్యక్రమం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ప్రియా, నీ ఒక్క నిశ్వాస చాలు అనాదిగా ఘనీభవించిన నా హిమ హృదయ శిఖర ప్రిస్ఫటికాన్ని కరిగించడానికి. నిజం, నువ్వు లేని ఈ అనంత శీతల వ్యాకుల నిరీక్షణ క్షణాల్లో ముఖమల్ దుప్పటిలా నన్నావరించే నీ ఊపిరి చాలు నేననే అస్తిత్వపు నెగడుని వెచ్చగా వెలిగించడానికి. సిహెచ్ఆర్కే బాలు, ఐఏఎస్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అన్న బోర్డు తాపడం చేయబడి ఉంది ఆ తలుపుకి. గదిలో ఏసీ పనిచేస్తున్నా వేడిగానే ఉన్నట్టు అనిపిస్తోంది బాలుకి. మళ్ళా మోగింది ఫోను. ఒకంత అసహనంగా ఆ ఫోన్ వైపు చూశాడు బాలు. పావుగంటలో ఆరోసారి ఆ ఫోన్ మోగడం. అదెక్కడినుంచో ఊహించాడు అతను. యూనియన్ గవర్నమెంట్లో చాలా కీలకమైన స్థానంలో ఉన్న కేంద్ర మంత్రి ప్రైవేట్ సెక్రటరీ నుంచి. ఓ రెండుసార్లు మోగనిచ్చి రిసీవర్ తీసుకున్నాడు. హా బోలియే మల్హోత్రాజీ, తన కంఠంలో విసుగు దాచుకునే ప్రయత్నం చేయలేదు అతను. మల్హోత్రాని కాదు మహాన్ భావా, మహతిని, తెలుగులో వినిపించిన భార్య గొంతు విని చిన్నగా చిరునవ్వు నవ్వాడు బాలు. పొద్దున్నే అదే పనిగా తినేస్తున్నాడు అతను. ఏదో యూనివర్సిటీ అఫైర్లో అవుట్ ఆఫ్ ది వే సాయం చేయమని ఇందాకే గట్టిగా ఇచ్చేశాను, మళ్ళీ వాడే అనుకుని. కమాన్, స్టేట్ క్యాడర్లో ఉన్నంతకాలం ప్రెజర్సే కదా. ఢిల్లీ పోస్టింగ్ అంటే జస్ట్ కూలింగ్ పీరియడ్, నో టెన్స్. జస్ట్ గ్లోరిఫైడ్ క్లెరికల్ జాబ్ అన్నావు, ఇక్కడ కూడా నువ్వు టెన్షన్ పడి జనాలకి టెన్షన్ తెప్పించడం తప్పదా అంది కోపంగా మహతి. తప్పదు, ఐఏఎస్ అంటే ఎస్ బాస్ సర్వీస్ కాదుగా, ఎలా ఒకలా ఉద్యోగం చేయడానికి నేను ఈ చదువు చదవలా. మహతి, నా చదువు వెనకాల ఒక తపస్సు ఉంది, ఓ స్ఫూర్తి ఉంది. నేను ఆషామాషిగా 25 ఏళ్ల సర్వీస్ చేయలేదు, ఇక ముందు చేయలేను. బాలు గొంతులో కదిలిన నిజాయితీతో కూడిన బాధని గుర్తించింది మహతి. ఒక క్షణం మౌనంగా ఉంది. తన ఉద్యోగ నిర్వహణ పట్ల భర్తకున్న అమేయమైన అంకిత భావం తెలుసు ఆమెకి. సారీ, ఐ డోంట్ మీన్ వాట్ ఐ సెడ్, మర్చిపోయాను. కృష్ణమూర్తి గారట ఆంధ్రా నుంచి ఫోన్ చేశారు. కృష్ణమూర్తి? ఆంధ్రాలో ఎక్కడి నుంచి? తెలియకుండానే బాలు గొంతులో ఆతృత. ఒక్క క్షణం. కృష్ణమూర్తి సర్పంచ్, ఫతేపేట. ఫతేపేట అన్న పేరు వినగానే అప్రయత్నంగా నిటారుగా అయ్యాడు బాలు. ఫతేపేట, కృష్ణమూర్తి, అంతవరకు అతన్ని ఆవరించి ఉన్న ఉద్యోగ నిర్వహణ, వృత్తిగత బాధ్యతల తాలూకు బంధనాలు ఈ రెండు పేర్లు వినడంతోటే విడిపడిపోయాయి. ఉన్న చోటు నుంచి హఠాత్తుగా అదృశ్యమై ఏవో జ్ఞాపకాల సుడుల మధ్య చిక్కుకున్నవాడిలా వణుకుతున్న స్వరంతో అడిగాడు. ఏం చెప్పాడు కృష్ణమూర్తి? మిమ్మల్ని అర్జెంటుగా ఫతేపేట రమ్మన్నాడు. ఎవరో తిరిగొచ్చారు, వాళ్ళకి ఒంట్లో బాగాలేదుట, మొత్తానికి నిన్ను వెంటనే రమ్మని చెప్పాడు. 1 మినిట్. రోషన్ వచ్చింది అని చెప్పాడు. నిన్ను ఎంత త్వరగా

కూర్చున్న అన్న పేరు వినగానే మహతి చెప్పే మరే మాటలు వినపడలేదు బాలుకి. ఓ శీతల మలయ పవనం ఏకాఏకి గుండెకి చుట్టుకుని క్షణకాలం ఘనీభవించి హిమచాపమై తన గుండెని పెళ్లగించుకుని ఏవో స్మృతి తీరాల వైపు సాగిపోయిన భావన కలిగింది. నీ వెంటనే బయలుదేరుతున్నాను మహతి, సూట్ కేసు సర్దిపెట్టు అన్నాడు. సరిగా గంటన్నర తర్వాత న్యూఢిల్లీ హైదరాబాద్ ఫ్లైట్లో ఉన్నాడు. టేకాఫ్ అవ్వబోయే ముందు ఎయిర్ హోస్టెస్ గుర్తు చేసింది అతనికి బెల్ట్ కట్టుకోమని. ఆర్ యూ ఆల్ రైట్ సార్ అని అడిగింది. అతను తన గుండెల మీద ముఖాన్ని పరుచుకునేలా కప్పుకున్న బాగా చిరిగిపోయిన ఎర్ర రంగు ముఖమల దుప్పటి తీస్తూ దుప్పటిని కళ్ళు కనపడే వరకు కిందకి దించి అవును అన్నట్టు తల పంకించాడు. విమానం టేకాఫ్ అవుతున్న క్షణాల్లోనే బాలు మనసు జ్ఞాపకాల అంబరాల్లోకి ప్రవహించింది. మునిమాపు వేళ మామిడి తోటంతా నిర్మానుష్యంగా ఉంది. చల్లగా వీస్తున్న గాలికి రెల్లు పొదలు ఊగుతున్నాయి. ఏదో ఒంటరి పిట్ట ఆగాగి కూస్తోంది. ఇంకెంతసేపు మూర్తి? విసుగ్గా అడిగాడు బాలు. మెదలకుండా కూర్చో, టైం అయిందిలే, వచ్చేస్తుంది. తను కూర్చుని చోటు నుంచి కొంచెం కూడా కదలకుండా చెప్పాడు కృష్ణమూర్తి. మరో 2 నిమిషాలు అసహనంగా గడిచాయి. అంత అందంగా ఉంటుందా

మామిడి తోట అంతా నిర్మానుష్యంగా ఉంది. చల్లగా వీస్తున్న గాలికి రెల్లు పొదలు ఊగుతున్నాయి. ఏదో ఒంటరి పిట్ట ఆగాగి కూస్తోంది. ఇంకెంతసేపు మూర్తి? విసుగ్గా అడిగాడు బాలు. మెదలకుండా కూర్చో, టైం అయిందిలే, వచ్చేస్తుంది. తను కూర్చుని చోటు నుంచి కొంచెం కూడా కదలకుండా చెప్పాడు కృష్ణమూర్తి. మరో 2 నిమిషాలు అసహనంగా గడిచాయి. అంత అందంగా ఉంటుందా? కూర్చుని చోటునే ఎండు పుల్లలు విరుస్తూ అడిగాడు బాలు. శబ్దాలు చేయకు, చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు, ముఖ్యంగా ఆ నడక. మధ్యలోనే మాటలు ఆపేసి వీళ్ళు కూర్చున్న రెల్లు పొదకి 10 గజాల దూరంలో ఓ చిన్న పర్ణశాల లాంటి ఇంట్లోంచి కడవతో బయటకొస్తున్న 6 అడుగుల ఆడమనిషిని చూపించాడు కృష్ణమూర్తి. ఆమెను చూడగానే కృష్ణమూర్తి ముఖంలో కనిపించిన ఓ రకమైన విభ్రాంతి బాలుకి ఆశ్చర్యంగా తోచింది. ఒక లిప్తపాటు, ఏమిటి ఈ మనిషి ఇంత ఎర్రగా ఉంది అనుకుని, మరుక్షణం కదలికలో ఆ ఎరుపు ఆమెది కాదని, భుజాల వరకు ఆమె కప్పుకున్న ఎర్రటి ముఖమల దుప్పటిదని గ్రహించాడు బాలు. ఆమె నడకలో స్త్రీ సహజమైన ఒద్దిక లేదు, మరేదో రాచఠీవి, ఒకలాంటి పొగరు. క్షణకాలం ఆమె మూర్తిత్వం ఎబ్బెట్టుగా తోచింది బాలుకి. గల్లు గల్లుమంటున్న గజ్జల సవ్వడితో ఆమె దగ్గర అవుతున్న కొద్దీ ఆమె ముఖం చూడాలన్న ఆత్రతతో పైకి లావబోయిన బాలుని బలంగా నివారించాడు కృష్ణమూర్తి. వీళ్ల ముందు నుంచే నడుచుకు వెళ్ళిపోయిన ఆమె పాదాలు చేతులు మాత్రమే చూడగలిగాడు బాలు. అలా నడిచి వెళ్లిన ఆమె మరో 10 గజాల తర్వాత ఉన్న చిన్న కాలువలోకి దిగింది. అదేంటి కాలువలోకి దిగింది? అరవకు, వినపడుతుంది. నీళ్ల కోసం దిగింది. తిరిగి వచ్చేటప్పుడు ముఖం కనిపిస్తుంది, అదిరిపోతావు. బాలుని కింద కూర్చోమని గుంజుతూ చెప్పాడు. నిబ్బొంద, ఏంట్రా అదిరేది? ఏం బాగుందిరా, గడబొంగంత ఎత్తు, తెల్లగా టీబీలాగా. టీబీ అంటే? అడిగాడు కృష్ణమూర్తి. తిరగేసిన బల్లిలాగా తెల్లగా, నాకు డోకు ఆ రంగంటే. ఈ మాత్రం కోసం నా చేత 2 గంటలు. అతని మాట పూర్తి కాకుండానే కాలువలోంచి నీళ్ల కడవతో సహా ఆమె బయటకొచ్చింది. దబుక్కున్న బాలుని కింద గుంజి కూర్చోబెట్టాడు కృష్ణమూర్తి. ముఖం చూసి మాట్లాడు అన్నాడు రహస్యంగా. దగ్గరగా వస్తున్న ఆమెను ఊపిరి బిగబట్టి చూశాడు బాలు. ఈసారి ఆమె ముఖాన్ని మేలిముసుకు ఆక్రమించే ఉంది. ఆమె వీళ్ళు కూర్చుని పొద దాటి వెడుతున్న క్షణాల్లో ఆమె ముఖాన్ని చూసి తీరాల్సిందే అన్న కోరిక ప్రబలిపోయింది బాలు మనసులో. మరుక్షణం కృష్ణమూర్తి చేయి విదిలించుకుని లేచాడు. ఆ సవ్వడికి ఆగింది ఆమె, వెనక్కి తిరిగి చూడలేదు. క్షణం తర్వాత ఆమె అడుగు ముందుకు పడింది. ఈ తిరగేసిన బల్లి కోసమైనా ఊరు ఊరంతా తిరగబడిపోతుంది అన్నాడు బాలు. దిగ్గున వెనక్కి తిరిగి తలెత్తి చూసింది ఆమె. అంతే, నడిరాత్రి సూర్యోదయమైనట్టయింది. నల్లటి కురులు, విశాలమైన ఫాలభాగం, ఏ రమణీయ చిత్రకారుడో విల్లు వంపుని గీసినట్లున్న కనుబొమ్మలు, చిన్నవే అయినా తీక్షణంగా కనిపిస్తున్న కళ్ళు, సన్నగా మొదలై హఠాత్తుగా ఆమె వ్యక్తిత్వపు స్థాయిని వెలువరించడానికన్నట్లు విస్తరించిన పొడవైన నాసిక, అన్నిటినీ మించి కింది పెదవి కన్నా ఒకంత పెద్దదేమో అనిపిస్తున్న పై పెదవి, మొత్తం ముఖాకృతిని కోలగా నిర్దేశిస్తున్న పొడవైన గడ్డం, వీటన్నిటి కలగలుపుతో ఏదో చిత్రమైన ఆకర్షణ, ఏదో అద్భుతమైన అర్థమయ్యి అవని సౌందర్య చిత్రలేఖన తోచింది. ఆమె ముఖంలో స్తబ్దుగా ఆమె సౌందర్య రశ్మిలో తడుస్తూ ఉండిపోయాడు. తనవైపే తదేకంగా చూస్తున్న బాలుని తీక్షణంగా గమనించింది ఆమె ఒక్క క్షణం. మరుక్షణం ఆమె చూపు రెల్లుపదల మధ్య నక్కి దాక్కున్న కృష్ణమూర్తి మీద పడింది. చేతిలో కడవ పక్కన పెట్టి తను కప్పుకున్న దుప్పటి చాటు నుంచి పాతకాలం నాటి నాటు తుపాకీ తీసింది. అది చూసిన మరుక్షణం కృష్ణమూర్తి పులిని చూసిన లేడిపిల్లలా తోటకు అడ్డంపడి పరిగెత్తాడు. బాలులో మాత్రం చలనం లేదు. ఆమె ముఖం మీద నుంచి అతని చూపులు తిరగలేదు. అతడి కళ్ళకి ఆమె ముఖం తప్ప ఏమీ కనపడటం లేదు. అతని దగ్గరగా 2 అడుగులు వేసి, ఊరికి కొత్త అని అడిగింది. అవునన్నట్టు తలూపాడు. నీ పేరేంటి? గొంతులో తీక్షణత్వం తగ్గకుండా అడిగింది. బాలు అన్నాడు ఆమెనే చూస్తూ. ఒకసారి పైనుంచి కింద వరకు చూసింది. ఉమర్ కితనా హైతేరా? ఈసారి ఆమె గొంతులో తీక్షణత రేఖామాత్రంగా తగ్గింది. ఆ ప్రశ్న అర్థం చేసుకోవడానికి 2 క్షణాలు పట్టింది బాలుకి. 18 ఏళ్ళు. బచ్చహై బచ్చ, అప్రయత్నంగా ఓ చిన్న దరహాసం మెరిసింది ఆమె ముఖంలో. ఒకసారి తన చేతులను చేసుకుంది. తిరగేసిన బల్లి ఈ రంగులో ఉంటుందా బద్మాష్? నికల్ యాసే కబీమతానా, వచ్చావో? తన చేతిలో తుపాకీ చూపించింది. నేల మీద కడవ తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న ఆమెను పిలుద్దాం అనుకున్న బాలుకి ఎంత ప్రయత్నించినా మూర్తి చెప్పిన పేరు గుర్తుకు రాలేదు. ఆమె పూర్తిగా కనుమరుగైన మరుక్షణం అతనికి ఆమె పేరు గుర్తొచ్చింది. అప్రయత్నంగా అతని పెదవులు ఆ పేరు ఉచ్చరించాయి. రోషన్, రోషన్, రోషన్, రోషన్, చంపుతున్నావురా బాలు. 2 రోజుల నుంచి ఆ తోట చుట్టే తిప్పుతున్నావు. పొరపాటును చూస్తే పిట్టని కాల్చినట్టు నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తుంది అన్నాడు కృష్ణమూర్తి. అంటే ఆ తోటలో తను ఒంటరిగా ఉంటుందా? ఖాన్బాబా పోయిన దగ్గర నుంచి ఒంటరిగానే ఉంటోంది అన్నాడు కృష్ణమూర్తి. ఖాన్బాబా అంటే రోషన్ మొగుడా? తల అడ్డంగా ఊపాడు కృష్ణమూర్తి. నువ్వా మా ఊరికి కొత్త. రోషన్ ఎవరో ఏమిటో చెప్పాలి అంటే మొదటి నుంచి చెప్పాలి. మా ఊరి పేరు ఫతేపేట.

స్వాతంత్రం రావడానికి పూర్వం ఇది నిజాం పాలనలో ఉండేది. అప్పుడు ఈ ఊరికి సుబేదారులు ఖాన్ బాబా పూర్వీకులు. అసలు ఈ ఊరి పేరు కూడా వాళ్ల పూర్వీకుల నుంచి వచ్చిందే. నిజాం జమానా పోయింది, ఖాన్ బాబా వైభవం కూడా క్రమంగా కుడిగట్టింది. ఒకప్పటి రసికతకి గుర్తుగా చాలామంది ఆడవాళ్లు అతని ఇలాకాలో ఉండేవాళ్లు. కాలక్రమేణా ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. ఒక రోషన్ తప్ప చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమెను తన ఇలాకాలోకి తెచ్చుకున్నాడు ఖాన్ బాబా. బహుశా పర్వానికి వచ్చాక అనుభవిద్దామన్న కోరికతో కావచ్చు. రోషన్ ఈడేరేటప్పటికే ఖాన్ బాబా పరిస్థితి చేజారిపోయింది. మంచాన పడ్డాడు. నా అనుకున్న వాళ్ళంతా ముఖం తప్పించారు, కానీ రోషన్ మాత్రం అతన్ని వదల్లేదు. ఒకప్పుడు ఈ ఊళ్ళో పొలాలన్నీ ఖాన్ బాబావే, క్రమంగా అమ్ముతూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళున్న తోటకి పోయిన సంక్రాంతికి అమ్మేశాడు. కొన్నది మీ బావే, అది అమ్మేసిన 2 నెలలకే ఖాన్ చనిపోయాడు. రోషన్ ఒక్కత్తి ఉండిపోయింది. ఎవరితోనూ మాట్లాడదు. ఏం తెచ్చుకుంటుందో ఏం తింటుందో ఎవ్వరికీ తెలీదు. తోట మాకు అమ్మేసిన తర్వాత అందులో ఆమె ఎలా ఉంటుంది? అడిగాడు బాలు. అందులో తిరకాసుంది. ఇప్పుడు తనుంటున్న ఇల్లు కాలువకు వెళ్లే కాలిబాట మినహాయించే ఖాన్ బాబా ఆ తోట మీ బావకు అమ్మాడు. ముసలాడిపోయాక ఈ ఒంటిది ఏముంటుందిలే అనుకున్నాడు మీ బావ, కానీ ఉంది. ఊళ్ళో మగాళ్ళు సాయం చేద్దాం అనుకున్నారు పాపం. అందరికీ దాదాపు మూతులు పగిలే. అంటే? అర్థం కాక అడిగాడు బాలు. కిసుక్కుని నవ్వాడు కృష్ణమూర్తి. ఏం చెప్పనురా బాలు, ఎవరి సంగతో ఎందుకు? మీ బావనే తీసుకో. రాత్రిళ్ళు ఆ కాలంలో స్నానం చేసింది రోషన్. ఆ సంగతి తెలిసి ఏదో కెలకబోయాడు, మూతి పగిలింది. వారం రోజులు గుండకట్టు తిరిగాడు. ఎవడైనా సరే మగగాలిని పక్కకి రానియదు శివంగి అన్నాడు. ఈరోజు పౌర్ణమి కదూ, తనలో తనే అనుకున్నట్టుగా బయటకే అన్నా. తోటలో కాలువ గట్టు మీద ఉన్న మామిడి చెట్టు, కాలువ మీదకి పరుచుకున్న కొమ్మలు బాలు మనస్సులో మెదిలాయి. తన వెన్నెల పహరాతో తోటను పాలిస్తున్నట్టు మెరిసిపోతున్నాడు చంద్రుడు. వెన్నెల వెలుగులో కాలువ స్పష్టంగా కనిపిస్తోంది. కాలువ మీద పరుచుకున్న చెట్టు కొమ్మల మీద బాలు ఎక్కి కూర్చుని 2 గంటలు దాటింది. చీమ చిటుక్కుమన్నా ఆతృతగా చూస్తున్నాడు. అతని సుదీర్ఘ నిరీక్షణ ముగిసిన గుర్తుగా కాలువ గట్టు దగ్గరికి వచ్చింది రోషన్. ఒక్కసారి చుట్టూ చూసి బలంగా ఒళ్ళు విరుచుకుని తను చుట్టుకున్న దుప్పటి తీసి కాలువగట్టునే వదిలేసింది. కాలువలోకి దిగబోతూ నడుముకున్న తోలి పట్టకాని అందులో నాటు తుపాకీని గట్టు మీద పెట్టింది. తలెత్తి ఆకాశంలోకి చూసింది. బాలు గుండెలు గుబగుబలాడాయి. ఊపిరి బిగబట్టి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అలా ఆకాశంలోకి చూసి మరుక్షణం బ్లౌజ్ తీయడం ప్రారంభించింది. ఒంట్లో ఉన్న రక్తమంతా ముఖంలోకి వచ్చినట్టయింది బాలుకి. ఆమె చీరకుచ్చెలు తీయబోతున్న క్షణంలో శిరసంధానం చేసే ముందు ఎక్కుపెట్టిన మన్మథ వెంటిలా తోచింది. ఆ సౌందర్య అనుభూతి అతడి గుండెల్ని ఆవిరి చేస్తోంది. అతను పూర్తిగా చెమటతో తడిసి ముద్దయ్యాడు. ఆ కాలువగట్టు మీద వెన్నెల మాధుర్యాన్ని అనుభవించడానికన్నట్లు ఒక్క నిమిషం వెలకిలా పడుకుంది రోషన్. గట్టు మీద పరుచుకున్న నల్లటి కురులు, అరమోడ్పు కనులు, వెన్నెల క్రీనీడలో పొడుగ్గా సాగినట్టున్న గడ్డం, నిటారుగా ఎంతసేపని నిలుస్తామన్నట్టున్న ఆమె వక్షోజాలు, అంతవరకు ముడుచుకున్న కాళ్ళని ఆమె విశ్రాంతిగా ఎడంచేయబోయేంతలో చెట్టు కొమ్మలు బిగించి పట్టుకున్న బాలు అరచేతులు ఒక్కసారిగా పట్టుతప్పి తల్లకిందుగా కాలువలో పడ్డాడు. పెద్ద శబ్దంతో ఎవరో నీళ్లలో పడటంతో ఒక్కసారి తత్తరపడింది రోషన్. పడ్డచోటు నుంచి బుడగలు రావడం మినహా మరే విధమైన కదలిక లేకపోవడంతో ఆ మనిషికి ఈత రాదని గ్రహించింది ఆమె. మరో ఆలోచన లేకుండా నీళ్లల్లోకి దూకింది. ఓ 2 ప్రయత్నాల తర్వాత బాలు జుట్టు ఆమె చేతికి తగిలింది. ఒక్క విసురుతో గట్టు మీదకి చేర్చి వెన్నెల వెలుగులో అతని గుర్తుపట్టింది. అతని దుస్తులు వదులు చేసి ఒత్తి నీళ్లు కక్కించింది. అప్పటికీ చలనం లేని అతన్ని క్షణకాలం సంశయంగా చూసి బలంగా ఊపిరి పీల్చుకుని తన పెదవుల్ని అతని పెదవుల లోపలగా ఉంచి గట్టిగా నోటితో గాలి ఊదింది. అలా ఆమె ఊపిరితిత్తుల నుంచి వేడిగా ప్రవహించిన ఆమె ఊపిరి అతని శరీర అంతర్భాగాల్ని స్పర్శించి ఏ అనంత సుషుప్తికో జారిపోతున్న అతని జీవధాతువుని తిరిగి చైతన్యపరిచింది. అతను అచేతనుడయ్యాడు. అప్రయత్నంగా అతని 2 చేతులు ఆమె నడుముని బలంగా చుట్టాయి. ప్రతిఘటించే ప్రయత్నంలో రోషన్ మళ్లీ నీళ్లలోకి జారిపోయింది. ఆ క్షణం ఆమెలో స్త్రీత్వం చిగురించింది. ఆమె ఆలింగనం అతన్ని అనంతానంద తీరాలకు చేరవేసింది. 2 క్షణాల తర్వాత తల 2 మోకాళ్ల మధ్య దాచుకుని కూర్చుంది రోషన్. మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు బాలు. ఒక నిమిషం ఆగి గట్టుమీద ఉన్న తోలుపటకాలు నాటు పిస్తోలు తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఆ తుపాకీని అతన్ని మార్చి మార్చి చూసింది రోషన్. తప్పే, కాల్చిపారే తలొంచుకుని అన్నాడు బాలు. అతని ముఖాన్ని చూసి చిన్నగా నవ్వింది రోషన్. ఆ నవ్వు క్రమంగా ఎక్కువైంది. ఒక్కసారిగా అతన్ని పొదివు పట్టుకుని తనలోకి ఇముడ్చుకుంది. మరుక్షణం ఆమె నవ్వు దుఃఖంగా మారిపోయింది. చేసిందంతా చేసి కాల్చమంటావేనరా బద్మాష్, అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కొద్ది క్షణాలాగి తనే అంది, ఈ తిరగేసిన బల్లి ఎలా నచ్చిందిరా నీకు? జవాబుగా ఆమెని ముద్దాడాడు. ఆ రాత్రి వాళ్ల మధ్య ఎన్నో ఊసులు. అవును బద్మాష్, నువ్వెప్పుడు ఇలా నా చుట్టే తిరుగుతూ ఉంటావు, సెలవులయ్యాయి కూడా కదా, మళ్ళీ చదువుకు వెళ్ళవా? కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత చెప్పాడు బాలు.

ఇంకా చదువుకోను, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. తదేకంగా బాలువైపు చూసింది రోషన్. అచ్చా జహాపన, మీ ఇష్టం అంది నవ్వుతూ. ఆ రాత్రి అతన్ని సాగనంపుతూ తన ఎర్రటి ముఖమల్ దుప్పటి కప్పి, బాగా చలిగా ఉంది, మళ్లీ నా దగ్గరకు వచ్చినప్పుడు తెచ్చిద్దూలే అంది. ఆ మర్నాడు రోషన్ బాలుకి కనపడలేదు. తోటలో ఇంట్లో ఎక్కడా కనపడలేదు. ఇంటి తలుపు మీద మాత్రం వంకరటింకర అక్షరాలతో ఒక వాక్యం మాత్రం కనిపించింది. బాగా చదివి పెద్ద సుబేదార్ కారా బద్మాష్, అప్పుడే రోషన్ నీకు కనిపిస్తుంది, నా దుప్పటి జాగ్రత్త. ఆ క్షణం అర్థం కాకపోయినా ఆ తర్వాత కాలంలో రోషన్ చేసిన మహోపకారం ఏమిటో అర్థమైంది బాలుకి. ఆమె కోసం తనకు సాధ్యమైన చోట్ల వాకప్ చేయించాడు. ఎంఏ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాక సివిల్స్లో ఐఏఎస్ క్లియర్ చేసిన తర్వాత గుజరాత్ క్యాడర్లో చేరిపోయాడు బాలు. ప్రతి సంవత్సరం కృష్ణమూర్తి చేత వాకప్ చేయిస్తూనే వచ్చాడు రోషన్ గురించి. ఇప్పుడు తను చెప్పినట్టుగానే రోషన్, ప్రాణం పోయింటుందండి అన్నారెవరో. పొద్దుట కూడా కళ్ళు తెరిచి చూసింది, మాటలేదు కానీ సైగ చేసింది నీకోసం, ఆఖరి చూపు దొరికితే బాగుండేది బాధగా అన్నాడు కృష్ణమూర్తి. ఏమాత్రం కదలికలేని రోషన్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు బాలు. కుడిచేతి మీద పచ్చబొట్టు బాలు అని. అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి, డగ్గుత్తిక పడింది. ఏమనాలో అర్థం కాక ఆమె మీదకి వంగాడు. అతడి ఊపిరి ఆమె పాలభాగాన్ని తాకింది. అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని రోషన్ అని పిలిచాడు. మరుక్షణం ఆమెలో ఏదో కదలిక. కనురెప్పలు తెరవడానికి ముందు కనుగుట్లు చేసే అలజడి. నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆమె. ఆమె కళ్ళకి మొదటగా కనిపించింది ఎర్రటి ముక్మల్ దుప్పటి. దాని చాటు నుంచి క్రమంగా స్పష్టపడ్డాడు బాలు కళ్ళ నిండా నీళ్లతో. అతని ముఖాన్ని ఆనందంగా సంతృప్తిగా చూసుకుందామె. అక్కడక్కడ తెల్లబడ్డ వెంట్రుకల్ని చూడగానే ఆమె ముఖంలో ఓ దరహాసం మెరిసింది. అబ్ కితనా ఉమర్ హైరా తేరా బద్మాష్, కూడబలుక్కున్నట్టు అన్న స్పష్టంగానే అడిగింది. కన్నీళ్లు తుడుచుకుని 49 అన్నాడు బాలు. ఇంకా నువ్వు చిన్నపిల్లాడివేరా, అబీబీ తూ బచ్చా హై, తన నిరీక్షణ ముగిసినట్టు కళ్ళు మూసుకుంది రోషన్.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
2: ಸೀತಾರಾಮಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ.
1: ವೇಡುಕಲನ್ನು ಯಥಾ ತದಂಗ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ.
2: ರಾಮನ ಜನ್ಮದಿನ ಅಯಿನಪಟ್ಟಿ ಕೂಡ
0: ವಿಶ್ವಸನೀಯತಕ್ಕೆ ಅದ್ದಂ ಪಟ್ಟೇ ವಾರ್ತಾ ಪ್ರಸಾರಂ.
1: ಅನ್ನಿ ತಾನೈ
0: ಅನ್ನಿಂಟ ತಾನೈ ವೈವಿಧ್ಯಮೇನ ವಿಜ್ಞಾನ ವಿನೋದಾಂಶಾಲತೋ
1: ಪ್ರತಿ ಇಂಟ ಆಪ್ಯಾಯಂಗಾ ಪಲಕರಿಸ್ತೋನ್ನ
0: ಆಕಾಶವಾಣಿ.
1: ನಾಡು ನೇಡು ರೇಪು ಕೂಡ ಇದೇ ಪ್ರಜಾವಾಣಿ.
3: మీ ఉదయానికి ఉత్సాహం కావాలా? మీ ఆలోచనలకు కొత్త దిశ కావాలా? మీ కుటుంబానికి ఉపయోగకరమైన సమాచారం కావాలా? ఇలా సమాచారము, వినోదము, విజ్ఞానము, ఆరోగ్యము, వ్యవసాయము, మహిళలు, యువత, పిల్లలు, స్థానిక విశేషాలు ఇవన్నీ మీకోసం అందిస్తోంది మార్కాపురం ఆకాశవాణి. ప్రజల సమస్యలకు గొంతుకగా, ప్రజల విజయాలకు వేదికగా, ప్రతి ఇంటికి చేరువగా మార్కాపురం ఆకాశవాణి. మీ మాట మా బాధ్యత. శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. మీరు చేయవలసింది ఏంటంటే 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ నెల 26వ తేదీలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు విఫలమవడంతో మరోసారి తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్దానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్దంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని అమెరికా సైనిక కేంద్రాల లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోని లోపల ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

చేయడంతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయమున్న బెహ్రైన్పై పలుమార్లు ఇరాన్ వైమానిక దాడి చేసింది. అలాగే జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలోనూ ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరంతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న పలు అమెరికా రీఫ్యూలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇక భారతదేశం మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుపై కూడా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇక నిన్నటి వరకు అమెరికా జరిపిన దాడుల్లో 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కిర్మాన్పూర్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్ నిన్న అధికారికంగా రద్దయింది. పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 62-0 తేడాతో క్నెసెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ రద్దుతో ఆ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరలేవుగా 27వ తేదీన కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి, ఆ తరువాత యుద్ధ పరిణామాల తరువాత ఇజ్రాయెల్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహో నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత తన పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. 1988 తరువాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్న పార్లమెంట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే పార్లమెంట్ రద్దు కావడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహో నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద చట్టాలను ఆమోదించుకుంది. అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అటార్నీ జనరల్ అధికారాలను పరిమితం చేసే బిల్లును పాస్ చేశారు. అలాగే మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచే వివాదాస్పద మీడియా సంస్కరణల బిల్లును కూడా ఆమోదించారు. ఇజ్రాయెల్ ఎన్నికల విధానం ప్రకారం మొత్తం 120 స్థానాలున్న ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 స్థానాల మెజారిటీ సాధించాలి. అయితే 39 ఏళ్లగా ఇజ్రాయెల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న 76 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత ప్రధానంగా మారనున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా యాండీ బర్నహామ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా యాండీ బర్నహామ్ ను నిన్న అధికారికంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన వచ్చే సోమవారం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కీ స్టామర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ చార్లెస్ III యాండీ బర్నహామ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. లండన్ లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ షబానా మహ్మద్ బర్నహామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని షబానా మహ్మద్ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లోని లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యాండీ బర్నహామ్ గతంలో గ్రేటర్ మాంచెస్టర్ నగరానికి మేయర్గా పనిచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. యుక్రెయిన్ సహా మరో 9 యూరోపియన్ దేశాలు కలిసి బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్స్కీ సమక్షంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరోపా కోసం ఉమ్మడి సమగ్ర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని సభ్యదేశాలు స్పష్టం చేశాయి. యుక్రెయిన్తో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ కొత్త కూటమిలో ఉన్నాయి. ఐరోపా భద్రత కోసం ఈ కూటమి అవసరమని, భవిష్యత్తులో ఎదురయ్యే క్షిపణి ముప్పులను అడ్డుకునేందుకు, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూటమి పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యాతో 5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్దంలో యుక్రెయిన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొందని, ఆ అనుభవాన్ని ఐరోపా మొత్తం వినియోగించుకునేలా ఐరోపా భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా రక్షణాత్మక లక్ష్యంతోనే రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఐరోపాలో అమల్లో ఉన్న లేదా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న నేషనల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలకు

0: ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశాయి. ఇక మరోవైపు యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి యూరోపియన్ యూనియన్ కీలక ముందడుగు వేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి సహా మొత్తం 65 దేశాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో దాదాపు $1 బిలియన్ సమీకరించినట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ సోమవారం ప్రకటించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన పాలెస్తీనా డోనర్స్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ నిధిని ప్రకటించారు. గాజాలో పునర్నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నామన్నారు. ఈ సందర్భంగా పాలెస్తీనా ప్రజలకు అత్యంత విశ్వసనీయ మద్దతుదారుగా యూరోపియన్ యూనియన్ నిలుస్తోందని కాజా కల్లాస్ పేర్కొన్నారు.
1: Yesterday I had the discussions with the Palestinian Prime Minister Mustafa on the state of play. The Palestine donor group today raised 900 million euros. The EU is the most credible supporter for the Palestinian people. We are the largest donor and the strongest backer of the two-state solution. And this leads me to the West Bank. All the 27 member states agree that Israeli settlements are illegal under international law.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఘర్షణలు, హింస, అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భద్రతా మండలి పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. ప్రపంచ పాలనలో భారత్ అనుసరించే విధానాన్ని వివరిస్తూ శాంతి అనే భావనను ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సమృద్ధి విడివిడిగా సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధి ద్వారానే స్థిరమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అడుగు పెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని జయశంకర్ ఉద్ఘాటిస్తూ,
2: As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south is heard in equal measure. A world where peacekeeping is ready for contemporary and future challenges. A world where multilateralism reflects contemporary realities and provides effective solutions, not remain a bystander. A world where the promise of technology is fully realized while safeguarding against its misuse and misapplication. Recent developments have only demonstrated that peace, progress and prosperity cannot be sustained in a fragmented manner. We are too tightly bound, whether it is through supply chains, technology or communication.
0: ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ను కలిసి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై సానుకూలంగా చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ పొరుగుదేశమైన చైనా ప్రపంచ సాంకేతిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ ఎగుమతులపై చైనా తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ప్రారంభమైన సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా హీలియం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే తమ దేశీయ ఏఐ పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. మైక్రోచిప్స్ తయారీ ప్రక్రియలో కూలింగ్ కోసం హీలియం గ్యాస్ అత్యంత కీలకమని, చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల అమెరికా, ఐరోపా, భారత్లోని టెక్ కంపెనీలకు చిప్స్ సరఫరా మళ్లీ భారంగా మారే అవకాశముందని, ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానికులు, పాకిస్తాన్ సైన్యం మధ్య హింసాకాండ కొనసాగుతోంది. రావల్కోట్ నగరంలో న్యూ బస్ టెర్మినల్ సమీపంలో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఈ నిరసనలను అరికట్టేందుకు జరిపిన కాల్పుల కారణంగానే ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఘర్షణలకు దారితీసింది. ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కంపాల నగరంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 పిల్లలు, మరో వ్యక్తి మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాఠశాల విద్యార్థులు ప్రసిద్ధ సిపి ఫాల్స్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లి తిరుగు పయనమవుతుండగా కప్చోర్వా జిల్లా పరిధిలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. అలాగే పెరూ దేశం

0: లో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనం శాన్ జువాన్ జిల్లా నుంచి C.DDOS కు 19 మందితో ప్రయాణించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ప్రాఫో పబ్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 27 మంది మృతి చెందారు. మరో 63 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కు చెందిన సుయెజ్ MS-29 వ్యోమనౌకలో 2 రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం తెల్లవారుజామున ISS లోకి ప్రవేశించారు. అంతరిక్షంలోనే దాదాపు 8 నెలల పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:17 సోయజ్ MS-29 వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించారు. 8 నిమిషాల్లోనే నౌక కక్షిలోకి చేరుకుంది. సుమారు 3 గంటల ప్రయాణం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రచాల్ మాడ్యూల్కు విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ISS లోకి అడుగుపెట్టిన 3 వ్యోమగాములకు అక్కడిప్పటికే ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా మహిళల సింగిల్స్లో సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వ ఏడాది కూడా దక్కించుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 21 సంవత్సరాల లిండా నోస్కోవా చరిత్ర సృష్టించింది. అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించి తన కెరీర్లో మొట్టమొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ను అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్లు ఖరారయ్యాయి. న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియంలో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు పోటీ పడనున్నాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్లో ఓటమి పాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు 3వ స్థానం కోసం ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్లో పోటీ పడతాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు ప్రేమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శివశంకర్.

ఇరగవరం మండలం బాదంపూడి శ్రోతలు నరసింహమూర్తి, సీతామాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆంధ్రకేసరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినబోతున్నారు. ఆరుద్ర సాహిత్యం అందించారు ఈ పాటకు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కృష్ణా జిల్లా కాజాగ్రామం శ్రోతలు టీవీ సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి వీరి కోరిక మేరకు పవిత్ర బంధన్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

సుఖదుఃఖాల చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. దేవులపల్లి సాహిత్యం అందించారు ఈ పాటకు. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఇదే పాట కోసం చౌటుపల్ శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం శ్రోతలు మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు కోరిక మేరకు రాజా చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం గ్రామం శ్రోతలు పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన జొన్నవితుల రామలింగేశ్వరరావు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. ఖమ్మం శ్రోతలు ఓంకారనాథ శర్మ, లక్ష్మీ పద్మ వీరి కోరిక మేరకు గోరింటాకు చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. దేవులపల్లి సాహిత్యం.

ఖైదీ నెంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆ పాటను కోరిన వారు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్. వీరు కోరిన ఈ పాటతో రాబోయే తిథి కార్యక్రమం సమాప్తం.

కాక శివాణి విజయ్ వడకేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అన్నమయ్య. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య కీర్తన.

కార్యక్రమంలో తర్వాత అపరిచితుడు చిత్రానికి కూనాల్ వసుంధరదాస్ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం హ్యారిస్ జయరాజ్.

0: ధర్మదాత చిత్రానికి ఘంటసాల పాడిన శ్రీనారాయణ రెడ్డి గీతం.
1: బుల్లమా, ఓ బుల్లమా, ఇగో ఇగో చిన్నది బుల్లెమ్మ, సిగ్గెందుకు లేవమ్మా, తన్నీట స్నానాలు చాలమ్మా.

0: అమ్మా అమ్మా నీ తట్టింది ఇంతలు నా కందించగరావమ్మా.
1: తర్వాత సిరివెన్నెల గీత రచనలో కార్తీక్ శ్రేయా ఘోషల్ పాట్న పాట వినబోతున్నారు. చిత్రం జై చిరంజీవా.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట శ్రీశ్రీ గీత రచనలో పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. చిత్రం మాంగళ్య బలం.

తర్వాత వేటూరి గీత రచనలో రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. చిత్రం ప్రేమ ఖైదీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ప్రేమసాగరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన రాజశ్రీ గీతం, సంగీతం టి రాజేందర్.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది, అడుగడుగున అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం 12:00.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టుపెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారి గవర్నమెంట్ నే పూరి దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారి దునియా నే యే దేఖ్ భీ లియా. హమారి సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు.

గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయలు రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పివి సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ రెండవ

జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్ 4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19తో గెలుచుకోగా రెండవ సెట్లో 15-10తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ రెండవ ఎడిషన్ అయిన 1934 నుంచి మూడవ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం.

0: మైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ రెండవ ఎడిషన్ అయిన 1934 నుంచి మూడవ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీ నాగేశ్వరం సుందరశర్మ గారు పాడిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు శ్రీ నాగేశ్వరం సుందరశర్మ గారి లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆముక్తమాల్యుద సుష్మ గారు పాడిన భక్తి గీతాలు వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా అబ్బాయి గారి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెలకంటి గీతం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. ఇక ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళలను అవమానించే ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
1: మూడో శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, చెత్త లేకుండా చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి, సమక్షేమం అర్హులందరికి ఇవ్వాలి, ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సమక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ఈరోజు నింగిలోకి వెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం

0: ల ఇస్రో స్కైరూట్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఏళ్ల తరబడి స్కైరూట్ చేసిన కృషి ఫలితమే ఈ విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా విభాగానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. మరో 100 పడకల భవన నిర్మాణం నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
1: నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. ఈరోజు డ్రామా బ్లాక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో 100 బెడ్లుంటాయి, 85 వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే, ECG, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూముల తోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం.
0: రాష్ట ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక ISO పత్రం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా చాప్టర్ చైర్మన్ల సమావేశం 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా క్యారవన్, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే స్థానిక సంస్కృతిని పెంపొందించడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. నగరంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్ గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి గ్యారేజీ ఆవరణలో స్వచ్చంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతపురంలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు, పునరుద్దరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెనుకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ

0: ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి సాగుతో పాటు ఇతర పంటలకు తగిన తేమ అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి టి అమూల్య గారి స్వీయ కవిత విందాం.
1: కవితా శీర్షిక ఆకుపచ్చని మొలక మాటలు. ఎప్పుడైనా నేను ఏడవడం చూశారా? కోపంతో ఎదగడం మానేసి తలవంచడం చూశారా? భగభగలాడే ఎండల్లో నా పచ్చదనం బూడిద కావడం, దాహంతో నా శ్వాస ఆగిపోవడం చూశారా? మీరు చేసే యుద్ధాలకు చరిత్రలుంటాయి, వార్తలుంటాయి, విజయోత్సవాలు ఉంటాయి. నేను చేసే యుద్ధానికి మాత్రం ఏ అక్షరం సరిపోతుంది? నేను పడే కష్టాన్ని మీరు భరించలేరు. నేను చీల్చుకుంటూ వెళ్లే నేలను మీ పాదాలు ఎన్నటికీ తాకలేవు. నా పచ్చదనాన్ని చూసి మురిసిపోతారు. నన్ను తాకి మీ మనసులకు చల్లదనం పోయించుకుంటారు. నా ఒడిలో కాసేపు సేద తీరుతూ ఇదే జీవితం అని నిశ్చింతగా నవ్వుతారు. కాని మీ ఆ క్షణికమైన ఆనందం కోసం నేను ఎన్ని యుద్ధాలు చేస్తానో మీకు తెలుసా? యుద్ధమంటే కత్తులు కాదు, యుద్ధమంటే కటార్లు కాదు, బరిసెలు కాదు, పిడిగుద్దులు అసలే కాదు, విషపు మాటలూ కాదు. యుద్ధమంటే ప్రతి క్షణం ఎదుగుతూ ఉండడం, ఎదగనివ్వని ప్రపంచాన్ని ప్రతిరోజూ ఓడించడం. నా వేర్లలో యుద్ధముంది, నా నరనరాల్లో భూమి గుండె చప్పుడు ప్రవహిస్తుంది, నా రక్తంలో తలవంచని బలం ఉంది. మీలో ఎవరైనా నాలా బతకగలరా? ఎండైనా వానైనా మంచైనా మండే వేసవైనా ఒక్క మట్టి రేణువు చాలు, నేను జీవితాన్ని మళ్లీ మొదలుపెడతాను. తుప్పుపట్టిన తాళం కప్పైనా, విరిగిన తలుపు రెక్కైనా, తెగిపోయిన చెప్పైనా, పగిలిన గోడ చీలికైనా చాలు. ఏ ప్రదేశంతో కూడా నాకు పనిలేదు. అవకాశమే నా చిరునామా. కలలు కనడం నాకు రాదు, ఎందుకంటే నేనే ఒక కలను. సూర్యుడి వెలుతురుని నా ఆకుల్లో బంధిస్తాను, వానబిందువుల్ని నా రక్తంగా మార్చుకుంటాను. అందుకే నా పచ్చదనం మీ కళ్లకు కంటగింపవుతుంది, తుపుక్కున పీకిపారేస్తారు. అయినా

కూడా సమయం కొనుక్కోవాల్సిన రోజులు మరి. రాత్రి కళ్లను మోకాళ్ల మధ్య దాచుకుని కన్నీళ్లతో తన రోజుని శుభ్రం చేసుకుంటాడు. మరుసటి ఉదయం మళ్లీ అదే యుద్ధం, అదే ధరలు, అదే జీతం, అదే ఆకలి, అదే మనిషి బతకడం కోసం ప్రతిరోజు నరకాన్ని భుజాన వేసుకుని ఓవర్ టైం చేస్తున్న 10XL జీవితం అతంది. కవితా శీర్షిక తల్లకిందుల ప్రపంచం. తిరోగమనం నదిలా ప్రవహిస్తోంది, దాని నీళ్లలో భవిష్యత్తు ముఖం తల్లకిందులుగా కనిపిస్తోంది. పచ్చటి మొగ్గలు ఎర్రటి నిప్పు కణికల్లా మండిపోతున్నాయి. ప్రకృతి తన దుఃఖాన్ని సముద్రమంతా పరిచి నిశ్శబ్దంగా తేలుతోంది. ప్రాణాలు మంచు ముక్కల్లా గడ్డకట్టిపోయాయి. గమ్యం లేని ఆశలు వరదలైపోతుంటే ఆకలి పేగుల వీణను మృత్యురాగాలతో మీటుతోంది. ఆకుపచ్చని రైతు జీవితం తెగిపోయిన రక్తనాళంలా నిశ్శబ్దంగా కొట్టుకుంటోంది. తెల్లటి పత్తి నల్లని శోకాన్ని కప్పుకుంది. తీయటి చెరుకు తన తీపి రుచిని తానే మర్చిపోయింది. పంటలన్నీ కత్తి మొనలపై తల్లకిందులుగా వేలాడుతున్న ప్రశ్నార్థకాలై కనిపిస్తున్నాయి. రేడియేషన్ కనిపించని వేటగాడై పక్షుల పాటల్ని ముందే కాల్చేసింది. ఏ మెదడుని తెరిచి చూసినా నిరుద్యోగం, నిస్సహాయత, ఆకలి, వలస అనే నివేదికలే మరి. రోజులు నెమ్మదిగా కదులుతున్నాయి. ముందుకు కాదు, కాలం వెనక్కి నడుస్తోంది. శ్మశాన నిశ్శబ్దం వీధుల మీద చెట్ల నీడలా విస్తరిస్తోంది. యువత నీరసించిన నదిలా తమ సత్తాను మర్చిపోతోంది. భవిష్యత్తు కళ్ళు తెరిచే వయసులోనే నిద్రపోతోంది. ప్రశ్నలు ఎదురెదురుగా నిలబడున్నాయి. సమాధానాలు మాత్రం ఎప్పుడో వలసెళ్లిపోయాయి. ఆధునికత మెరుస్తున్న ముసుగు, దాని వెనుక అణచివేత పాత ముఖంతోనే నవ్వుతోంది. క్షమ, దయ, కరుణ ఈ పదాలు నిఘంటువులో మాత్రమే బతికున్నాయి. ఆకాశం కూడా కరుణించడం మానేసింది. కరిమబ్బులు వెలుతుర్ని మెల్లగా మింగేస్తున్నాయి. అవకాశాలు మొగ్గలోనే మోడబారిపోతున్నాయి. మనిషి శరీరంగా బతుకుతున్నాడు, మనసుగా కాదు. భావోద్వేగాలు ఫ్యాక్టరీలో పాడైన యంత్ర భాగాల్లా మూలనబడ్డాయి. కొత్తదనం పేరుతో పాత శబ్దాలనే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నారు. చెవులు ఎప్పుడూ అలసిపోయాయి. మనసు కూడా మాట వినడం మానేసింది. సృజనాత్మకత కోసం ఎన్ని క్యాప్సూల్స్ మింగినా వాంతి అయ్యేది ఖాళీతనమే. అప్పుడు 4 సిరాచుక్కలు నా రక్తంలో కలిసాయి. వేళ్లు ఇనుప పరికరాల్లా కదిలాయి. అద్దంలో చూసుకున్నా మనిషి కనిపించలేదు, ఒక రోబో మాత్రమే కనిపించాడు. మనిషి శరీరాన్ని ధరించి ప్రపంచమంతా తిరుగుతూ తల్లకిందులుగా వెళ్లాడుతున్న ఈ తిరోగమనానికి సాక్షిగా. కవితా శీర్షిక లెన్స్ ముందు లిరిక్స్. కవిత ఇంకా పుట్టలేదు, కానీ దానికోసం ఫోటోషూట్ మాత్రం మొదలైపోయింది. రకరకాల పెన్నులు, రంగురంగుల కాగితాల మధ్య నేను తలను వంచి కనుబొమ్మలు ముడిచి కవిత్వం ప్రసవిస్తున్నట్లు ఒక పోజు. సైడ్ లుక్లో బుగ్గల మీద అక్షరాల నీడ కూడా పడాలని చుట్టూ 4-5 అద్దాలు. నా వేళ్ల నలుపు రంగు కనిపించకుండా పెన్నుకి చుట్టిన తెల్లని సన్నజాజి దండ. ఒకసారి నిలబడి, మరోసారి కూర్చొని, ఇంకోసారి పడుకొని, ప్రతీ భంగిమలో ఒక్కో భావం. నుదిటిపై 4 చెమట చుక్కలు జార్చి శ్రమకు మేకప్ వేస్తూ కళ్లలో 2 చుక్కల కన్నీటిని నింపి సున్నితత్వంకు ఫిల్టర్ అద్దుతూ మట్టిని ఎప్పుడూ తాకకపోయినా మట్టి వాసనతో కవిత్వం రాస్తున్నట్లు, శ్రమజీవిని ఎప్పుడూ పలకరించకపోయినా శ్రమజీవుల బాధలే నా పద్యాలనంటూ శ్రీశ్రీని, జాషువాని ఆవాహన చేసుకున్నట్టు కళ్ళు మూసి కెమెరా క్లిక్ అనగానే ధ్యానం కూడా ఓ యాక్షన్లోకి. కొన్ని క్యాండిడ్ క్లిక్స్, కొన్ని న్యాచురల్ ట్రిక్స్, మరికొన్ని సోషల్ మీడియా ఫిక్స్. క్యాప్షన్ సిద్ధం. పోయెట్రీ ఈజ్ నాట్ రిటర్న్, ఇట్ ఈజ్ లివ్డ్ అని పోస్ట్. లైక్లు, హార్ట్లు, షేర్లు, కామెంట్లలో వావ్ మేడం, తెలుగు సాహిత్యానికి సరికొత్త స్వరం అంటూ బిరుదులు బోలెడు. ఏదేమైనా ఈ కాలపు లెన్స్ ముందు పోయెట్రీ లిరిక్స్ విజయవంతంగా ముగిసింది. కవితా శీర్షిక వీడ్కోలు లేని కాలం. కొన్ని పదాలు మాత్రమే మిగిలిపోతున్న కాలమిది. మనుషులు ఒక్కొక్కరుగా జారిపోతుంటే వాళ్లు చెప్పలేకపోయిన మాటలు మాత్రం గోడల మధ్య ప్రతిధ్వనులై నిలిచిపోతున్నాయి. నిశ్శబ్దాన్నే ఊపిరిగా పిలుస్తున్న ప్రపంచం కన్నీళ్లనే తన రింగ్టోన్గా మార్చుకుంది. పచ్చని చెట్లను నరికేశామనుకున్నాం. మన ఊపిరి వేర్లను మనమే కోసుకుంటున్నామని
తెలుసుకునేసరికి

0: అవకాశం కూడా మనుషులకి దూరమవడం మొదలుపెట్టింది. మాస్కులు వెనుక నవ్వులు నిర్బంధమయ్యాయి, మాటలు క్వారంటైన్ అయ్యాయి, ఆలింగనాలు అంటువ్యాధులయ్యాయి, గుండె నిండా గాలి పీల్చుకోవటం కూడా ఒక అదృష్టంగా మారిన కాలం కదా. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మరణాన్ని జేబులో మోస్తూ బయటికి వెళ్లే రోజులివి. ఏ క్షణాన ఎవరి పేరును కాలం పిలుస్తుందో తెలియని ఎదురుచూపు. ఇంటి గడపలు వీడుకోలు చెప్పడం మానేశాయి. తలుపులు తిరిగి వచ్చే అడుగుల కోసం ఎదురుచూస్తూ ఉంటున్నాయి. ముగ్గులు వేసిన చేతులు పసిబుగ్గలను ముద్దాడిన పెదాలు. సందడి చేసిన అడుగులు ఒక్కసారిగా జ్ఞాపకాలుగా మారిపోతున్న కాలం. అమ్మ, నాన్న, పిల్లలు, స్నేహితులు ఎవరి ప్రయాణం పూర్తికాకముందే ఆ నింగిలో చుక్కల్లా మెరిసిపోతున్నారు. అందుకే చెప్పాల్సిన ప్రేమని రేపటికి వాయిదా వేయొద్దు, అడగాల్సిన క్షమాపణని అహంకారానికి అప్పగించొద్దు. కౌగులించుకోవాల్సిన మనిషిని సమయం దొరికినప్పుడు కాదు, మనసు పిలిచినప్పుడే చేరుకో. ఎందుకంటే సమయం ఆగదు. బతుకులు చాలా చిన్నవి. గట్టిగా గాలి పీలిస్తే ఎగిరిపోయే ప్రాణాలు కేవలం పదాలు కావు, చెప్పలేకపోయిన మనసులదే తప్పంత. అందుకే ఏ రహస్యాలు మిగలకముందే, ఏ మాటలు అనాథలవ్వకముందే జీవమున్నప్పుడే నీ మనసుని ఆవిష్కరించు.
1: మీరింతవరకు శ్రీమతి టి అమూల్య గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
10: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
12: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
13: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. ఆజ్ హీ పాత్ర లాభార్థియో కా ఆయుష్మాన్ కార్డ్ బన్వా కర్ ఉన్హే దే నయే సాల్ కా ఉపహార్. 60 crore సే జ్యాదా లాభార్థియో కో మిలా 5 lakh రూపే కే ముఫ్త్ ఉపచార్ కా అధికార్. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: లలిత గీతం విన్నారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం.

0: పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కర్లు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: పనసపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు విశేషాలు విన్నారు.

0: వంతావాణి శ్రీల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసి

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: తర్వాత వివి సత్యప్రసాద్, జేపీ ప్రియజ్యోతి పాడిన KVS ఆచార్య లలిత గీతం.

శ్రోతలకు గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. శ్రోతలు లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వేగుల రమ ఆలపించిన వక్కలంక లక్ష్మీపతిరావు లలిత గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా బోస్ ద ఫర్గోటెన్ హీరో ఈ చిత్రానికి సోను నిగమ్, నచికేత చక్రవర్తి ఆలపించిన జావేద్ అక్తర్ గీతం.

తర్వాత బాబీ చిత్రానికి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట.

తర్వాత షబ్బీర్ అహ్మద్ గీత రచనలో రహత్ ఫతే అలీ ఖాన్ శ్రేయ ఘోషల్ పాడిన పాటను వినబోతున్నారు. చిత్రం బాడీగార్డ్.

తర్వాత దీవార్ చిత్రానికి అల్కా యాగ్నిక్ కైలాష్కి ఏర్పడిన నుస్రత్ బద్ర్ రచనలో ఈ పాట.

మీరు విన్న ఆ పాట దోస్తీ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట. వినబోతున్న పాట కహోనా ప్యార్ హై చిత్రానికి లక్కీ అలీ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866248881 అనే నంబర్కి

మీ జవాబు అట్లాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. మీరు సమాధానాలు పంపించవలసిన నంబర్ మరొకసారి 0866-248-8812. ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసేద్దాం. యువలయ కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరొక్కసారి, నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0866-248-8812 నంబర్కి మీ జవాబు అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. ప్రశ్న మరొకసారి, నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఓకే అండి, మీరు సమాధానాలు పంపించేలోపు మనం మంచి పాట విందాం.

ఓకే అండి, పాట విన్నారు కదా. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు అనేది మన మొదటి ప్రశ్న అండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారు. ముందుగా పంపించిన వారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భాస్కరుని సత్యనారాయణ అరుణ

కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాసు సిద్ధాంతి, శ్రీ చేప్రలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ సమాధానం అండి. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుజాత ప్రకాష్, మెర్లిన్, ఆశ్రయ విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, శశాంక్, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్ ప్రీ కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం పంపారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం అండి. దైతాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. మంచిర్యాల నుంచి చంద్రముఖిళి, పద్మరాణి, అక్షర, కృప కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. సత్యరెడ్డి గారు అనపర్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా గుండుగోలను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ కరెక్ట్ సమాధానం అండి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. వీరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, దేవరాజుగట్టు నుంచి సాల్మన్, రాజు, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం అండి. వీరు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా, శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎం సుజాత గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా, పద్మావతి వీరందరూ కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కుంచి రామూర్తి గారు కుంచివన్పేట నుంచి రాంగ్ సమాధానం అండి మీది. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. డాక్టర్ సుమన్ గారు పుట్టపర్తి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి.

ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హంబాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా సిగ్గయ్య, ముంతా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా గనగలూరు నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిత్విక్ శ్రీవైష్ణవ్, నేదునూరు కళ్యాణ్ చారి కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలి నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, ఇంకా నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం పంపారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా మంగళం, పూరి ప్రకాష్, ఇంకా సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి వీరంతా కూడాను కరెక్ట్ సమాధానం. ఇంకా దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ గారు కరెక్ట్ సమాధానము. వీరు ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారండి. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారండి? ఓకే, ఆన్సర్స్ టైప్ చేసి పంపించేసేయండి. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వైభవ్ అభినవ్ చెన్నై నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఓకేనండి, పంపించిన వాళ్ళ పేర్లన్నీ కూడా చదవడం జరిగింది. ఓకే, ఆన్సర్ అందరూ కరెక్ట్గానే పంపించారు ఒకళ్ళిద్దరు తప్ప. ఇంకా సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, దీనికి ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పిన తర్వాత దానికి ఆన్సర్స్ పంపించేసేయండి. దీనికి ఆన్సర్ ఏంటంటే మొదటి ప్రశ్నకి ఇంకా పంపిస్తున్నారండి. మొదటి ప్రశ్నకే లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, ఓకే ఆన్సర్ చెప్పేస్తున్నానండి. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు అంటే నెల్సన్ మండేలా అండి. ఈరోజు నెల్సన్ మండేలా జయంతి. ఓకే, నెల్సన్ మండేలాని నల్లజాతి సూర్యుడు అని పిలుస్తారు. ఓకే, ఈయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అండి ఈయన. ఓకే, ఇక మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన. ప్రశ్న జాగ్రత్తగా వినండి, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? అంటే ఏ సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టింది? ఓకే, మళ్ళొక్కసారి చెప్తానండి. పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? అంటే ఏ వార్షిక సంవత్సరం బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టింది? ఆ సంవత్సరం పేరు టైప్ చేసి పంపిస్తే చాలు. ప్రశ్న మరొకసారి, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ తెలిసినట్లయితే 0866-248-8812 నంబర్కి వాట్సాప్ చేసేసేయండి. మనం పాట వినేద్దాం.

ఓకే, పాట విన్నారు కదా. యువలయ కార్యక్రమంలో రెండో ప్రశ్నలో ఉన్నాం కదండి. రెండో ప్రశ్న ఏంటంటే, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది, అంటే ఏ వార్షిక బడ్జెట్లో ప్రవేశపెట్టింది, ఏ వార్షిక బడ్జెట్లో ఈ పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అనేది ప్రశ్న అండి. మనం టైప్ చేసి పంపించేశారు చాలామంది, మనం వాళ్ళ పేరు చదివేద్దాం. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసుదాంతి శ్రీ, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆర్థిక సంవత్సరం పంపించమన్నానండి, మీరు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పంపించారు, మీరు కరెక్ట్గానే పంపించారు. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధా గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి రాంగ్ సమాధానం అండి మీది. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రాంగ్ సమాధానం పంపారు. రాచల సుబ్రహ్మణ్యం గారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్ల నుంచి కరెక్ట్ సమాధానం అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి. తెనాల నుంచి మహేందర్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. నేదురు కళ్యాణ్చారి, రిత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి రాంగ్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి శ్రీ చేబులూరు రామకృష్ణయ్య, వాసుదంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. సోమనాథన్, జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇందాకటి ప్రశ్నకు సమాధానం పంపారండి వీరు.

రెండో ప్రశ్నకు కూడా పంపించేసేయండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్ట్ సమాధానం అండి. దస్సగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ సమాధానం. సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ సమాధానం. మల్లీశ్వరి, మార్కాపురం నుంచి, కరెక్ట్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా నదుర్గడ నుంచి, కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ప్రకాష్, మెర్లిన్, ఐశ్వర్య, ప్రకాష్, మెర్లిన్, ఆశ్రయ అండి. ఆశ్రయ ఎక్కడి నుంచి అండి? వీరు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కరెక్ట్ సమాధానం పంపించారు. కమలా యేసుపాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి, కరెక్ట్ సమాధానం అండి. వీరు మీ సమాధానం కరెక్ట్ కాదండి, ఒకసారి మళ్ళీ పంపించండి. ఎవరు? కమలా యేసుపాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి, మరొకసారి పంపించండి చూసుకుని జాగ్రత్తగా. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం నరసింహం గారు ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి, కరెక్ట్ సమాధానం. భోగనందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, కరెక్ట్ సమాధానం అండి. దెందులూరు మండలం సీతంపేట గ్రామం నుంచి నందిగం శ్రీనివాసరావు, నాగమణి, దుర్గాదేవి, అనూష, కరెక్ట్ సమాధానం పంపించారు. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి, కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి, కరెక్ట్ సమాధానం పంపించారు. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి, కరెక్ట్ సమాధానం అండి. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి, కరెక్ట్ సమాధానం. లతా మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం, కరెక్ట్ సమాధానం అండి. గనలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి, కరెక్ట్ సమాధానం అండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ సమాధానం పంపించారు. కేవి రావు గారు తణుకు నుంచి, కరెక్ట్ సమాధానం అండి. లహరి లలిత, హైదరాబాద్ నుంచి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం సుజాత గారు, నెల్లూరు నుంచి, కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, సాల్మన్ రాజు, అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా వారి మిత్ర బృందం, కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ధగదత్తి మండలం చెన్నూరు నుంచి, వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కరెక్ట్ సమాధానం. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి ఇందాక ప్రశ్నకి కరెక్ట్ సమాధానం పంపించారు. మొదటి ప్రశ్నకి రెండోది కూడా పంపించేసేయండి. మరి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కరెక్ట్ సమాధానం అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి, కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కరెక్ట్ సమాధానం పంపారు. డాక్టర్ సుమన్ గారు పుట్టపర్తి నుంచి, కరెక్ట్ సమాధానం అండి. వీరెవరు? కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబు సుభాని, కరెక్ట్ సమాధానం అండి. అంజన్ దేశ్రెడ్డి, దేశ్రెడ్డిపల్లి నుంచి అంజన్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ సమాధానం అండి. ఓకే అండి, ఇప్పటిదాకా వచ్చిన ప్రశ్నలన్నిటికీ జవాబు చదివాను. అందరు ఇంకా పంపిస్తున్నారండి. ఓకే అండి, దీనికి ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందంటే 2024-25 వార్షిక బడ్జెట్లో ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందండి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఆర్థిక సంవత్సరంలో, ఏ వార్షిక బడ్జెట్లో మొదలుపెట్టారు అనేది నేను అడిగాను అన్నమాట. ఆ సంవత్సరం రాస్తే అంటే 2024-25 వార్షిక బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంటే సరిపోతుంది.

ఓకే అండి, దీనికి ఆన్సర్ తెలిసింది కదా. మీరందరూ కూడా టైప్ చేసి పంపించారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు ఈ పాట వినేసేయండి ఇంకా.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి

0: కార్యక్రమంలో బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. వినండి 9వ తరగతికి హిందీ పాఠం బుద్ధిమాన్ బాలక్.
1: ప్రణామ్ అధ్యాపికా జీ.
2: ఆశీష్ ఆవో బయటో సౌజన్య. ఆజ్ హమ్ బుద్ధిమాన్ బాలక్ నామక్ ఏకాంకి పాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ పడో.
1: జీ అధ్యాపికా జీ, మగధ్ కి రాజధాని పాటలీపుత్ర మే రాజ దర్బార్ కా ముఖ్య కక్ష. సమ్రాట్ మహాపద్మానంద్ ఏక సుసజ్జిత్ సింహాసన్ పర్ బైఠే హై. సభీ అధికారి తథా దర్బారి అపనే అపనే స్థానం పర్ విరాజమాన్ హై. దర్బార్ దర్శకోం సే భరా హువా హై. ఏక ఓర్ లోహే కా బడా సా పింజరా రఖా హై. పింజరే మే ఏక సింహ హై జిస్కే దర్వాజే పర్ తాలా లగా హై.
2: అచ్చా సౌజన్య, అది మగధ రాజధాని పాటలీపుత్ర రాజ దర్బార్ యొక్క ముఖ్య గది. అందులో చక్రవర్తి మహాపద్మనందుడు అలంకృతమైన ఒక సింహాసనంపై కూర్చున్నారు. అధికారులు సభికులు అందరూ తమ స్థానములలో కూర్చున్నారు. రాజదర్బారు సందర్శకులతో నిండి ఉన్నది. ఒకవైపు లోహంతో తయారైన పెద్ద బోను ఉన్నది. ఆ బోనులో ఒక సింహం ఉంది. ఆ బోనుకున్న తలుపుకి తాళం వేయబడి ఉంది. ఆగే పాట పడు.
1: సమ్రాట్ మహామంత్రి ఆజ్ఞా మహారాజ్. సమ్రాట్ క్యా సారీ వ్యవస్థ పూరి హో చుకీ హై. మహామంత్రి జీ మహారాజ్, యది ఆజ్ఞా హోతో ఘోషణ కర్వా దీ జాయ్. సమ్రాట్ ఆజ్ఞా హై. మహామంత్రి ప్రతిహారి ప్రతిహారి అభివాదన్ కర్తా హై.
2: చక్రవర్తి మహామంత్రి మహామంత్రి ఆజ్ఞ మహారాజా. చక్రవర్తి ఏర్పాటు అంతా పూర్తయినదా? మహామంత్రి ఏర్పాటు అంతా పూర్తయినది మహారాజా. ఆజ్ఞ అయితే ప్రకటింపచేస్తాను. చక్రవర్తి ఆజ్ఞ ఇస్తున్నాను. మహామంత్రి ద్వారపాలకుడా? ద్వారపాలకుడు. ప్రమాణం చేస్తూ ఆజ్ఞ మహామంత్రి వర్యా. మహామంత్రి మగధ మహారాజు ప్రకటన వినిపించవలెను. ద్వారపాలకుడు చిత్తం మహారాజా అని బిగ్గరగా ప్రకటన చదవడం ప్రారంభించాడు. సభాసదులారా, పౌరులారా, మగధ చక్రవర్తి మహాపద్మనందుల వారి తరపున తాళం విరగొట్టకుండా బోను తెరవకుండా ఎదురుగా ఉన్న బోను నుండి సింహమును అదృశ్యం చేయగల వ్యక్తికి కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుందని, అతనికి ఘన సన్మానం కూడా జరుగుతుందని, అలా తన అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్న వ్యక్తి ముందుకు రావచ్చును అని ప్రకటన చేయబడుచున్నది అని ప్రకటన వినిపించారు ద్వారపాలకుడు. అప్పుడు దర్బారి గది అంతా కూడా నిశ్శబ్దం వ్యాపించింది. ఆగే పాట పడో.
1: ఏక సభాసద్ మహారాజ్ కే పరాక్రమ్ కి జయ హో. క్యా యహ సంభవ హో సక్తా హై కి బినా పింజరా ఖోలే సింహ కో గాయబ్ కర్ దియా జాయే. మహామంత్రి మహారాజ్ కా ఆదేశ్ సమస్యా సుల్జానే కే లియే హై, తర్క కర్నే కే లియే నహీ, యహ బుద్ధి కి పరీక్షా హై. బుద్ధిమాన్ ఔర్ కుశల్ వ్యక్తి హీ ఐసా కర్ సకేగా, యహీ హమారా విశ్వాస్ హై.
2: ఒక సభికుడు ఈ విధంగా అన్నాడు, మహారాజు పరాక్రమం వడ్డిల్లాలి. అయితే బోను తెరవకుండా సింహాన్ని అదృశ్యం చేయడం సంభవమా? అప్పుడు మహామంత్రి ఇలా అన్నాడు, మహారాజు గారి ఆదేశం సమస్యను పరిష్కరించడానికి గాని తర్కించడానికి కాదు. ఇది తెలివికి సంబంధించిన పరీక్ష. తెలివిగల నేర్పరి అయిన వ్యక్తి ఇది చేయగలడని మా నమ్మకం. అచ్చా ఆగే పడో.
1: దూసరా సభాసద్ మాన్యవర్ ఇస్ అసంభవ కార్య కో తో పరమేశ్వరి హి సంభవ కర్ సక్తా హై. హమే తో లగ్తా హై కి యహ కార్య ఈశ్వర్ కే అలావా కిసి అన్య కే బస్ కి బాత్ నహీ. మహామంత్రి ఈశ్వర్ కి దీ హుయీ ప్రతిభా సభీ మే నివాస్ కర్తీ హై. హో సక్తా హై కి కోయి ప్రతిభావాన్ వ్యక్తి ఇస్ అసంభవ కార్య కో సంభవ బనా దే.
2: అప్పుడు రెండో సభికుడు ఈ విధంగా అన్నాడు, అయ్యా ఈ అసంభవమైన పనిని భగవంతుడే సంభవం చేయగలడు. ఈ పనిని భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, భగవంతుడు ఇచ్చిన బుద్ధికుశలత అందరిలో ఉన్నది.

0: నిష్టగుసలుడైన వ్యక్తి ఎవరైనా సరే ఈ అసంభవమైన పనిని సంభవం చేయవచ్చు. అచ్చా ఆగే పడు.
1: జీ అధ్యాపికా జీ, జన్ సముదాయ్, యది సింహ బాహర్ గయా తో హమ్ సబ్కో ఖా జాయేగా. ఆప్ ఇసే బాహర్ నా ఆనే దే. బుద్ధి పరీక్ష కిసీ ఓర్ తరహ సే భీ హో సక్తీ హై. యహీ హమారీ ప్రార్థనా హై. సమ్రాట్, యహ సమస్య మగధ రాజ్య కే బుద్ధిమానోం కో పడోసీ రాజ్య కీ ఓర్ సే దీ గయీ ఏక్ చునౌతీ హై. ఘబరానే కీ కోయీ బాత్ నహీ. సభీ కీ సురక్షా కే ప్రబంధ కర్ దియే గయే హై. ఆప్ శాంతి సే సమస్యా కా సమాధాన్ ఢూండే. కుచ్ సమయ తక్ సభా కక్ష మే సన్నాటా చా జాతా హై.
0: అచ్చా సునో, అప్పుడు సభలో సందర్శనకు వచ్చిన ప్రజల్లో ఈ విధంగా అడిగారు, సింహం బయటకు వస్తే తప్పక మమ్మల్ని అందరినీ చంపేస్తుంది, మీరు దీనిని బయటకు రానీయకండి మహారాజా. తెలివిని పరీక్షించడం ఇంకొక విధంగా కూడా చేయవచ్చు, ఇదే మా విన్నపం అని అన్నారు. అప్పుడు సభలో చక్రవర్తి ఇలా అన్నారు, ఈ చిక్కు ప్రశ్న మగధ రాజ్యంలోని తెలివి గలవారికి పొరుగు రాజ్యం తరపున ఇవ్వబడిన సవాల్. భయపడవలసిన అవసరం ఏమీ లేదు, అందరి సంరక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి, మీరు శాంతితో సమస్యకు సమాధానం వెతకండి అని చెప్పారు. కొంతసేపటి వరకు దర్బారు అంతా నిశ్శబ్దం వ్యాపించింది. అచ్చా ఆగే పాట్పాడు.
1: సమ్రాట్, తో క్యా మే యహ సమజ్లూ కి మగధ మే ప్రతిభా కీ కమీ హై, బుద్ధిమత్తా కా అభావ్ హై. బాలక్, మహారాజ్ కీ జై, మే యహ కార్య కర్ సక్తా హూ. మహారాజ్, ముజే సింహ కో గాయబ్ కర్నే కీ అనుమతి దీజియే. సభీ విస్మయ సే బాలక్ కీ ఓర్ దేఖ్తే హై.
0: అప్పుడు చక్రవర్తి ఇలా అన్నాడు, అయితే మగధలో బుద్ధి కుశలత తక్కువని తెలివితేటలు లేవు అని భావించవచ్చా? ఇంతలో సందర్శకులలో ఒక బాలుడు లేచి ఈ విధంగా పలికాడు, మహారాజుగారికి జయము, నేను ఈ పనిని చేయగలను. మహారాజా, సింహమును అదృశ్యం చేయటకు నాకు అనుమతి ఇవ్వండి. అప్పుడు సభలోని వారంతా ఆశ్చర్యంతో ఆ బాలుని వైపు చూశారు. అచ్చా అప్పడో.
1: మహామంత్రి, నిడర్ బాలక్, తుమ్హారా నామ్ క్యా హై? బాలక్, ముజే చంద్ర కహతే హై శ్రీమాన్. మహామంత్రి, చంద్ర, యహ బచ్చోం కా ఖేల్ నహీ హై, తుమ్ జావో ఔర్ బచ్చోం కీ ఖేల్ ఖేలో, ఉచలో కూదో ఔర్ దౌడో, యహ కోయీ సాధారణ ఖేల్ నహీ, బుద్ధి కా ఖేల్ హై. బాలక్, మహామంత్రి, క్యా ఇస్ ప్రతియోగితా మే ఆప్నే కోయీ ఆయు సీమా భీ రఖీ హై?
0: అప్పుడు మహామంత్రి ధైర్యశాలి అయిన బాలుడా, నీ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు, మంత్రివర్యా, నన్ను చంద్ర అంటారు అని చెప్పాడు. అప్పుడు ఇంకా మహామంత్రి ఈ విధంగా చెప్పాడు, చంద్ర, ఇది చిన్నపిల్లల ఆట కాదు, నీవు వెళ్లి పిల్లల ఆట ఆడుకో, ఎగురు, దుముకు, పరిగెత్తు, ఇది ఏదో మామూలు ఆట కాదు, ఇది తెలివికి సంబంధించిన ఆట. అయితే అప్పుడు ఆ బాలుడు ఈ విధంగా అడిగాడు, మహామంత్రి, ఈ పోటీకి వయస్సు ఇంత ఉండాలని పరిమితి ఏమైనా మీరు పెట్టారా అని అడిగాడు. అచ్చా అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపిక జీ, మహామంత్రి, హస్కర్ వత్స్ సుయీ తల్వార్ కా కార్య నహీ కర్ సక్తి. బాలక్, మహోదయ్, తో తల్వార్ భీ సుయీ కా స్థాన్ నహీ లే సక్తి. సమ్రాట్, యహ బాలక్ కౌన్ హై జో ఇత్నా బఢ్ చఢ్ కర్ బాతే కర్ రహా హై? మహామంత్రి, మహారాజ్, యహ ఏక్ హటీ బాలక్ హై. సమ్రాట్, బాలక్ హట్ మత్ కరో, నహీ తో తుమ్హే సింహ కే పింజరే మే బంద్ కర్ దియా జాయేగా. బాలక్ కీ మా అపనే పుత్ర కో ఏక్ ఓర్ ఖీంచనే కా ప్రయాస్ కర్తీ హై, పరంతు బాలక్ అపనా హాత్ ఛుడా కర్ పింజరే కీ ఓర్ బఢ్తా హై.
0: అచ్చా, అప్పుడు మహామంత్రి నవ్వి, నాయనా, సూది ఎప్పుడూ కూడా కత్తి పని చేయలేదు అని అనెను. అప్పుడు బాలుడు కూడా ఇలా అన్నాడు, అయ్యా, మరి కత్తి కూడా సూది పని చేయదు కదా. అప్పుడు చక్రవర్తి, ఈ బాలుడు ఎవరు, ఈ విధంగా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, ఇతడొక మొండి పట్టుదలగాల బాలుడు. అప్పుడు చక్రవర్తి, బాలుడా, మొండిగా ప్రవర్తించకు, లేకపోతే నిన్ను సింహమున్న బోనులో బంధించ

0: జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలకు బాలుని తల్లి తన బిడ్డను తన వైపు లాగే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు ఆ బాలుడు తన తల్లి చెయ్యి విడిపించుకుని పంజరం వైపు వెళ్ళాడు. అచ్చా ఆగే పడో.
1: బాలక్: మహారాజ్, యది మే సమస్యా కా సమాధాన్ నా ఢూంఢ్ సకా తో ఆప్ జో చాహే దండ్ దే, ముజే పింజరే కే పాస్ జానే కీ అనుమతి దీజియే. సమ్రాట్: ఖుషీ సే జా సక్తే హూ. బాలక్ పింజరే కే పాస్ జాకర్ సింహ కో ధ్యాన్ సే దేఖతా హై ఔర్ అపనీ బుద్ధి లడాతా హై. సింహ కా రహస్య వహ జాన్ లేతా హై. దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ దేఖ రహే తే. సబ్ మే కుతూహలతా థీ కి ఆగే క్యా హోనే వాలా హై. బాలక్: మహారాజ్, మే సింహ కో బాహర్ నికాల్ దూంగా. ఆప్ కృపయా పింజరే కే చారోం ఓర్ ఆగ్ జలానే కా ప్రబంధ కర్వా దే ఔర్ ముజే కుచ్ సమయ తక్ అపనా కార్య కర్నే దే. సమ్రాట్ కే ఆదేశానుసార్ పింజరే కే చారోం ఓర్ ఆగ్ లగా దీ జాతీ హై. పింజరా ఆగ్ కే లపటో మే ఘిర్.

0: वाला है। बालक, महाराज मैं सिंह को बाहर निकाल दूंगा, आप कृपया पिंजरे के चारों ओर आग जलाने का प्रबंध करवा दे और मुझे कुछ समय तक अपना कार्य करने दे। सम्राट के आदेशानुसार पिंजरे के चारों ओर आग लगा दी जाती है। पिंजरा आग के लपटों में घिर जाता है। देखते ही देखते शेर गायब हो जाता है। आग की लपटें धीरे धीरे शांत हो जाती है। सभी लोग अपने अपने स्थान से यह विस्मयकारी दृश्य देखकर दंग रह जाते हैं। पिंजरा खाली हो जाता है।
1: అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను ఈ సమస్యను పరిష్కరించలేకపోయినట్లయితే మీరు కోరుకున్న శిక్ష నాకు విధించండి. అయితే ముందుగా ఆ బోను దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు చక్రవర్తి సంతోషంగా వెళ్ళవచ్చు అని అనుమతించారు. అప్పుడు బాలుడు బోను దగ్గరికి వెళ్ళి సింహమును శ్రద్ధగా గమనించాడు. తన తెలివికి పదును పెట్టాడు. ఆ సింహము యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. సభలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక ముందు ఏం జరగనుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను సింహాన్ని బయటకు తీయకుండా అదృశ్యం చేయగలను. మీరు దయచేసి బోను చుట్టూ అగ్గిరాజేసే ఏర్పాటు చేయించండి. అంతేకాక నన్ను నా పనిని చేసుకోనియండి. అప్పుడు చక్రవర్తి ఆదేశం ప్రకారం బోను చుట్టూ అగ్గిరాజేయబడింది. బోను అగ్నిజ్వాలల్లో చుట్టబడి ఉంది. చూస్తుండగానే సింహం కనిపించకుండా పోయింది. అగ్నిజ్వాలలు నెమ్మదిగా శాంతించాయి. ప్రజలందరూ తమ తమ స్థానముల నుండి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచి నిశ్చేష్టులైపోయారు. ఇంకేముంది, బోను అంతా ఖాళీ అయింది. చూడండి మహారాజా, సింహము బోను నుండి అదృశ్యమైపోయింది. బోనుకి వేసిన తాళం యథాతథంగానే ఉన్నది. అప్పుడు చక్రవర్తి కూడా పట్టలేని ఆనందంతో, ఆహా, అద్భుతం! చంద్రా, నీవు చమత్కారం చేశావు. నీవు నీ తెలివితో సింహం నిర్మాణాన్ని గుర్తించి దాన్ని అగ్ని యొక్క వేడితో కరిగించావు. భళా అని అన్నాడు. అచ్చా సౌజన్య, ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: సుభాశీష్.
2: మీరింతవరకు బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయ వడకేంద్రం. ఇప్పుడు శ్రీమతి ఏ అంజనాదేవి బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వినండి.

0: పని చేస్తే ఎక్కడికి పోవమ్మా,
1: ఇంటిలో పని చేస్తే ఎక్కడికి పోవమ్మా,
0: ఇరుగు పొరుగోళ్లతో ఇరుసాలు ఆడతారు,
1: ఇరుగు పొరుగోళ్లతో ఇరుసాలు ఆడతారు,
0: పొట్లాడుకుంటారు పగలేసుకుంటారు,
1: పొట్లాడుకుంటారు పగలేసుకుంటారు,
0: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
1: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
0: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
1: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
0: పాడు గాజులుగా

మీరింతవరకు శ్రీమతి ఏ అంజనాదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి.

ముద్దమందారం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట చిత్రం ముద్దుల కృష్ణయ్య.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఈరోజు జులై 18. ఇది అందరికీ తెలిసిన విషయమే. క్యాలెండర్లో ఇదొక నార్మల్

రోజు కావచ్చు, కానీ ప్రపంచ చరిత్రలో ఇదొక స్పెషల్ డే. ఎందుకంటే ఇవాళ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప లీడర్స్ ఉన్నారు, కానీ ఒకే ఒక్క మనిషి కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక రోజును కేటాయించాయంటే ఆయన ఎంత గొప్పవారో ఆలోచించండి. ఫ్రెండ్స్, నెల్సన్ మండేలా అనగానే మనకు గుర్తొచ్చేది సౌతాఫ్రికా. ఒకప్పుడు అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. చర్మం నల్లగా ఉందని ఒకలా, తెల్లగా ఉందని ఒకలా చూసేవారు. దాన్నే వర్ణ వివక్ష అంటారు. నల్లటి చర్మం ఉన్నవాళ్లకు అసలు రెస్పెక్ట్ ఉండేది కాదు, మంచి ఉద్యోగాలు వచ్చేవి కావు, కనీసం నచ్చిన చోటుకు వెళ్లే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో మనుషులందరూ ఒక్కటే, రంగును బట్టి తేడాలు చూపించకూడదు అని మండేలాగారు వాయిస్ రైజ్ చేశారు. ఆయనలా ప్రశ్నించడం అక్కడ ఉన్న పాలకులకు నచ్చలేదు. దాంతో ఆయనను జైల్లో వేశారు. 1 ఇయర్, 2 ఇయర్స్ కాదు ఫ్రెండ్స్, ఏకంగా 27 సంవత్సరాలు ఆయన జైల్లోనే ఉన్నారు. 1990లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత సౌతాఫ్రికాకు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయనకు ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. మన ఇండియా కూడా ఆయనకు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఆయన ఒక మాట అనేవారు, ద్వేషించడం అనేది పుట్టుకతో ఎవ్వరికీ రాదు, అది సమాజం నేర్పుతోంది. మరి ద్వేషించడమే నేర్చుకోగలిగినప్పుడు ప్రేమించడాన్నెందుకు నేర్చుకోలేం? ఈరోజు మండేలా డే స్ఫూర్తితో మన చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువగా ప్రేమిద్దాం. ఎదుటి మనిషి రంగుని, రూపాన్ని చూసి కాకుండా వాళ్ల మనసును చూసి గౌరవిద్దాం. ఇప్పుడు నాది ఆడజన్మే చిత్రం నుండి పి. సుశీల పాడిన పాటను వింటారు.

ఫ్రెండ్స్, మన ఇంట్లో ఒక చిన్న సమస్య వస్తేనే మనం ఎంతో బాధపడతాం కదా. మరి మన దేశంలో లక్షలాది కుటుంబాలను కూల్చేస్తున్న ఒక పెద్ద సమస్య గురించి, దాన్ని పరిష్కరించడానికి మన ప్రభుత్వం వేసిన ఒక బలమైన అడుగు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆశతో ఆశయంతో ప్రవేశపెట్టిన నషా ముక్త్ యువ క్యాంపెయిన్. అసలు ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్న ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది మనమంతా తెలుసుకోవాలి. మన దేశ కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. భారతదేశాన్ని 2047 నాటికి ఒక వికసిత్ భారత్గా, అనగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేదే మన ప్రభుత్వం యొక్క సంకల్పం. మరి ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో ఉన్న యువశక్తి ఆరోగ్యంగా ఉండాలి, మేధోపరంగా బలంగా ఉండాలి. కాని దురదృష్టవశాత్తు మన దేశంలో చాలామంది యువత ఆల్కహాల్, సిగరెట్స్ వంటి వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి నుండి దేశాన్ని కాపాడటానికి, ముఖ్యంగా యువతలో ఈ వ్యసనాలను పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక క్యాంపెయిన్ను ఒక పెద్ద ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తుంది. మన దేశంలో దాదాపు 65% మంది యువతే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న దేశం మనది. ఈ యువశక్తి మత్తులో తూలిపోకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వం కేవలం దీని గురించి వివరించడమే కాకుండా వ్యసనాల ఊబిలో చిక్కుకున్న వారిని కాపాడటానికి ఒక స్పష్టమైన 3 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదటిది, దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని నేరస్తుల్లా చూడకుండా వారికి ఉచితంగా వైద్యం అందించడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రీహాబిటేషన్ సెంటర్స్ ను నడుపుతున్నారు. మత్తు పదార్థాలను సప్లై చేసే నెట్వర్క్లను అణిచివేయడానికి నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో, NCB మరియు పోలీసులు కష్టపడుతున్నారు. ప్రభుత్వం చట్టాలు చేయగలదు, సదుపాయాలు కలిగించగలదు, కాని మార్పు మన గుండెల్లో నుండి రావాలి. మన ఇళ్లను, మన వీధులను, మన దేశాన్ని మత్తురహితంగా మార్చుకోవడం మన అందరి కనీస బాధ్యత. ఇప్పుడు రంగేలీ రాజా చిత్రం నుండి ఘంటసాల పాడిన పాటను వింటారు.

ఫ్రెండ్స్, ఒకసారి మన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకోండి. అప్పట్లో మార్కెట్కి వెళ్తే చేతిలో క్లాత్ క్యారీబ్యాగ్ ఉండేది. ఇంట్లో అమ్మ పచ్చళ్ళు పెడితే గాజు సీసాలు వాడేవారు. ప్లాస్టిక్ అన్న పదం మనకి పెద్దగా తెలిసేది కాదు. కాని ఈరోజు మన వంటగది నుండి పూజగది వరకు అంతా ప్లాస్టిక్ మయమైపోతుంది. సులువుగా ఉంటుందని మనం వాడుతున్న ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్ మన భూమిని, నీటిని విషపూరితం చేస్తున్నాయి. మార్పు ఎక్కడో దేశ సరిహద్దుల్లోనో, ప్రభుత్వాల నిర్ణయాల్లోనో రావాల్సిన అవసరం లేదు. మన వంటింటి నుంచే మొదలు కావాలి. మార్కెట్కు వెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్ తీసుకువెళ్లడం, ప్లాస్టిక్ డబ్బాల స్థానంలో స్టీల్ లేదా గాజు పాత్రలను వాడటం ఎంత చిన్న విషయాలు! కాని ఈ చిన్న మార్పే రేపు మన భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ రహిత భవిష్యత్తును ఇస్తుంది. కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాదు, మన ఇంట్లో నీటిని, విద్యుత్తును వాడుకునే విధానంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ట్యాప్ ఆన్ చేసి బ్రష్ చేయడం, పాత్రలు కడిగేటప్పుడు నీటిని వృధా చేయడం లాంటి అలవాట్లను మనం మార్చుకోవాలి. ప్రకృతి మనకు ఇచ్చిన వనరులను దోచుకునే హక్కు మనకు లేదు. వాటిని జాగ్రత్తగా వాడుకుని తర్వాత తరానికి అందించే బాధ్యత మాత్రమే మనకు ఉంది. ప్రతి ఇంట్లో కనీసం 4 మొక్కలు ఉంటే ఆ ఇల్లే ఒక చిన్న నందనవనం అవుతుంది. మొక్కలు నాటడం అంటే కేవలం భూమికి పచ్చదనాన్ని ఇవ్వడం కాదు, మన మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడం. కాబట్టి ఇప్పటి నుండి మనందరం పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు ఉన్న భూమిని మన భవిష్యత్తు తరాలకు బహుమతిగా ఇద్దాం. పర్యావరణ అనుకూల జీవనాన్ని మన జీవన శైలిగా మార్చుకుందాం. ఇప్పుడు తొలికోడి కూసింది చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

నేడు మనం సాంకేతిక యుగంలో జీవిస్తున్నాం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ఫోన్లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. బ్యాంక్ డీటెయిల్స్, పిల్లల చదువులు, షాపింగ్ కబుర్లు అన్ని ఫోనుల్లోనే సాగుతున్నాయి. సాంకేతికత మన జీవితాన్ని ఎంత సులభం చేసిందో అంతే ప్రమాదకరంగా కూడా మార్చింది. ముఖ్యంగా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో మనం ఎలా సురక్షితంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏ ప్రభుత్వ బ్యాంక్ లేదా ప్రైవేట్ సంస్థ మీ ఓటీపీలను ఫోన్లో అడగదు. మీ ఓటీపీని ఎవరికీ చెప్పకపోవడమే సైబర్ భద్రతకు మొదటి మెట్టు. రెండవది, తెలియని వ్యక్తులు పంపే ఎలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. ఇక ఆన్లైన్ షాపింగ్ మరియు లోన్ యాప్ల గురించి చెప్పనవసరం లేదు. చాలామంది తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయని నకిలీ వెబ్సైట్లో ఆర్డర్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాగే సులభంగా లోన్లు ఇస్తామనే యాప్లను డౌన్లోడ్ చేసుకుని వాటికి మన ఫోన్ గ్యాలరీ కాంటాక్ట్స్ పర్మిషన్స్ ఇచ్చేస్తుంటారు. దీనివల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉచ్చులో అస్సలు పడకండి. గుర్తింపు పొందిన యాప్లను మాత్రమే వాడండి. ఒకవేళ పొరపాటున మనం మోసపోతే ఏం చేయాలి? అధైర్యపడకూడదు, భయపడి దాచకూడదు. సైబర్ మోసం జరిగిన వెంటనే మొదటి 2 గంటలు అత్యంత కీలకం. వెంటనే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన జాతీయ సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి, లేదా www.cybercrime.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. మీ డబ్బులు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా ఆపడానికి ఈ హెల్ప్లైన్ ఎంతో సహాయపడుతుంది. టెక్నాలజీ అనేది ఒక అద్భుతం. దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. టెక్నాలజీకి బానిసలు కాకుండా బాధ్యతగా ఉందాం. షేర్ చేసే ముందు ఆలోచిద్దాం, క్లిక్ చేసే ముందు గమనిద్దాం. సైబర్ నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో మనమందరం భాగస్వాములవుదాం. ఇప్పుడు తొలి కోడి కూసింది చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

అందమైన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో ఈరోజు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఎలక్ట్రిక్ ఆటోలను

0: ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్ట్గా తయారు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈ రోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్ని కూడా పూర్తవుతాయి. ప్రజా రథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్త అనే మాట లేకుండా చేస్తాం.
0: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం చేరుకుని 20-21వ తేదీల్లో 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలపై సమీక్షించనున్నారు. రేపు ఏలేరు జలాశయం ద్వారా సాగునీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అత్యాధునిక రొద్దం పబ్లిక్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషి వలనే కియా, బెల్, డ్రోన్ హబ్ వంటి అనేక పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని చెప్పారు. పెనుగొండలో 12 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఐటీఐ కాలేజీ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యాలయంలో ఈరోజు స్టార్టప్లు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ హరిబాబు మాట్లాడుతూ, స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన సేవలను అందిస్తున్నామని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్దంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను తెలియజేస్తామన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5 ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఊకే సుశీల, ఊకే లక్ష్మి, సుర్రం భారతి, భాసుబోయిన బాలరాజు, ఊకే రమేష్గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర

0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే 40 ఏళ్లలో విమానాశ్రయానికి అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాన్ని అభివృద్ది చేశామన్నారు. ఆగస్టు 13 నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నింటినీ కూడా జోడించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్-1 విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కై రూట్ ఏరోస్పేస్ ఇస్రోలకు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని ఈ విజయం నిరూపించిందన్నారు. ఈ విజయం యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విక్రమ్-1 మిషన్ భారతీయ ప్రతిభ, శాస్త్రీయ సామర్థ్యం, ఆవిష్కరణల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాకుకు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెల 10 నుంచి 12 వేల మంది ఈ బ్లాక్ నుంచి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. 18 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా అభివృద్ది చేయనున్న బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించి భూ వినియోగం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ రోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బే సిటీని విశాఖ ఎకనామిక్ రీజియన్తో అనుసంధానించేలా సమగ్ర కనెక్టివిటీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: आदौ मुख्याः वार्ताः. भारतस्य प्रथमं निजक्षेत्रे विकसितं कक्षीय प्रक्षेपणयानं विक्रम-1 श्रीहरिकोटा स्थितात् सतीश धवन अंतरिक्ष केन्द्रात् प्रणोदन प्रक्रियां सम्पूर्य सफलताम् अगात्. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना स्कैरूट वैज्ञानिक वृन्दः श्लाघितः. सहैव विक्रम-1 इत्यस्य साफल्यं भारतस्य अंतरिक्षयात्रायाः ऐतिहासिकः क्षणः इति उद्घोषितम्. आतंकवादं प्रति भारतस्य शून्य सहिष्णुता न केवलं काचन उक्तिः अपितु कश्चन दृढः संकल्पः इति रक्षामंत्री राजनाथ सिंहः अवोचत्. गगनगर्जनं पुरस्सरं वृष्टेः कारणात् उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम राज्येषु श्वः यावत् अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना. अपि च टोक्यो नगर्यां जापान ओपन प्रतियोगितायाः महिला एकल वर्गस्य अन्तिम द्वन्द्वे

0: बहुभ्यः दिवसेभ्यः नवदिल्ल्याः जन्तर मन्तर प्रांगणे अनशने निरतः सामाजिक कार्यकर्ता सोनम वांगचुकः ह्यः रात्रौ आवश्यक चिकित्सकीय सेवायै सर्वकारीय चिकित्सालयं प्रति नीतः। नवदिल्ल्याः आरक्षी उपायुक्तः सचिन शर्मा अवोचत् यत् श्री वांगचुक इत्यस्य उत्तरोत्तरं क्षीयमाणं स्वास्थ्यं विचिन्त्य चिकित्सकानां विशेषज्ञ परामर्शेन तथा दिल्ली उच्च न्यायालयस्य आदेशानुपालनार्थं च सः चिकित्सालयं प्रति स्थानान्तरितः। तस्मिन्नेव समये सफदरजंग चिकित्सालयस्य मुख्याधीक्षिका डॉ. चारु बम्बा संसूचयामास यत् श्री वांगचुकः सम्प्रति निरन्तर चिकित्सकीय निरीक्षणे अस्ति तथा तस्मै समुचितः उपचारः प्रदीयते। डॉ. बम्बा इदमपि विशदीकृतवती यत् सः पूर्णरूपेण सचेतनो वर्तते। भारतीय ऋतु विज्ञान विभागेन श्वः यावत् उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम राज्येषु अतिवृष्टि परा रक्तवर्णीय संचेतना प्रख्यापिता। ऋतु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय छत्तीसगढ़ उत्तराखंड राज्येषु अपि अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। विभागस्यास्य आधिकारिक विवरणानुसारं अद्य बिहार मध्य प्रदेश पूर्वीय उत्तर प्रदेश हिमाचल प्रदेश झारखंड कर्नाटक केरल माहे ओडिशा राज्येषु तथा समस्त पूर्वोत्तर प्रांतेषु अतिवृष्टिः संभाव्यते। अनेनैव सह श्वः यावत् तटीय आंध्र प्रदेश जम्मू कश्मीर लद्दाख मध्य महाराष्ट्र मराठवाड़ा क्षेत्रेषु वज्रपात मेघ गर्जन पुरस्सरम् तीव्र झंझावातस्य अपि महती आशंका वर्तते। तत्रैव उत्तर भारते दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब प्रांतेषु अद्य नागरिकाः तीव्र उष्ण आद्र वातावरणेन नितरां संतप्ताः भविष्यन्ति। टोक्यो नगर्यां जापान ओपन प्रतियोगितायाः महिला एकल वर्गस्य उपांत्य द्वंद्वं विजित्य द्विवारं ओलंपिक पदक विजेत्री भारतस्य सुप्रसिद्धा क्रीडिका पीवी सिंधुः अद्य अंतिम चरणे स्वस्थानं सुरक्षितं अकरोत्। तस्याः प्रतिद्वंद्वी चीन देशीया चेन यू फेई प्रतियोगितायाः द्वितीय चक्रे अकस्मात् अस्वस्थता कारणात् क्रीडांगणं परित्यक्तवती येन सिंधु अयाचितं विजयम् अवाप्य अंतिम चरणं प्रति सोत्साहं प्रातिष्ठत। अस्मिन् द्वन्द्वे सिंधुः प्रथमं चक्रम् 21:19 इत्यांकान्तरालेन विजित्य द्वितीये चक्रे अपि 15:10 इति अंकैः अग्रे धावन्ती आसीत् यदा चीन देशीया क्रीडिका स्पर्धायै असमर्था संजाता। जापान ओपन उपाधिं समलंकर्तुं बद्ध परिकरा पीवी सिंधुः श्वः अंतिम चरणे जापान देशस्य अकाने यामाचुचि इत्यनया सह क्रीडिष्यति इति।
1: आकाशवाणी मार्कापुरम केंद्र ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పిస్తున్నవారు శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వయం ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం ఈ అంశం గురించి ఈతముక్కల పశువైద్యులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 తిరిగి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఈ సాయంత్రం 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. వారంలో జరిగిన వివిధ వ్యవహారాలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో భాగంగా రేపుదయం 6:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సత్యదేవునికి సంకీర్తనలు, ఇంకా క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కోరికలను అదుపులో ఉంచుకుంటే చాలు, ఈ అంశం గురించి శ్రీ సిహెచ్ యేసుదాస్ గారు అందించే వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో చీని నిమ్మ సాగు వివరాలు వింటారు. 6:45 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మంగళ్ పాండే జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని విశేషాలు వింటారు. అనంతరం మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవలాపట్టణం 27వ భాగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ బి శేఖర్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మర్రిపూడి మండలం కెల్లంపల్లి ఎంపీపీ స్కూల్ బాలల కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రము రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పిస్తున్నవారు శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలకు ముఖ్య గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించబోతోంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ఈ ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు.

0: ఈ ప్రసంగాన్ని పంపడానికి చివరి తేదీ 26 జూలై. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. మీ ప్రసంగాన్ని పంపవలసిన మా ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037, 8333290537. ఈ నెంబర్కి 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి పంపగలరు.
1: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, సరోజిని, మాయా ఇంకా కట్లావారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. 5వ తేదీన ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరిలో రావూరి భరద్వాజ గారి గురించి చాలా చక్కగా వివరిస్తూ అద్భుతమైన వ్యాఖ్యానంలో పాటలు వినిపించారు. ధన్యవాదములు. రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్రభుత్వ సంస్థల గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. 6వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో శివ సంకీర్తనలు చాలా బాగున్నాయి. సూక్తి ముక్తావళిలో సూక్తులు చాలా బాగున్నాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట కార్యక్రమం ప్రతిరోజు వింటున్నాము. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో సంగీతం గురించి, సంగీతం మనిషి జీవితంలో ఒక భాగమని, సంగీతం వినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇలా చాలా విషయాలు తెలియజేశారు. వినిపించిన పాటలు సూపర్ హిట్ సాంగ్స్ వినిపించారు. ధన్యవాదములు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు సైకాలజీ అవసరమా, ఈ అంశం గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. మంగళవారం బుధవారం రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విని తరించాము. ఉత్తరాల కార్యక్రమం ప్రతిరోజు వినిపించండి. గురువారం సాయంత్రం 6:35 రంగస్థలిలో కళారంగంలో నా అనుభవాలు, శ్రీ కోటి వీరాచారి గారితో పరిచయం, పరిచయకర్త ఆదినారాయణ రెడ్డి గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. వారికి ధన్యవాదములు. రాత్రి 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి వెలువడిన ప్రత్యేక కార్యక్రమం భాగ్యనగరం నాటకం 2వ భాగం విన్నాను, చాలా బాగుంది. ప్రతి గురువారం రాత్రి 9:30 ఖచ్చితంగా వింటాను. శుక్రవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో దేవీ భక్తి గీతాలు బాగున్నాయి. చేను ముచ్చట్లు కార్యక్రమంలో మిరపనారు సాగు గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, గాంధీ మార్గం విన్నాను, చాలా బాగుంది అంటూ రాశారు. ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డియర్ ఎఫ్ఎం శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. జులై 12 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి. నిర్వహించిన వారికి మా వందనాలు అందజేయండి. జులై 13 సోమవారం శివభక్తి గీతాలు విని తరించాం. జులై 14 మంగళవారం భక్తిరంజనిలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన భద్రాచల రామదాసు కీర్తనలు విని తరించాం. అనంతరం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రయత్నం గురించి శ్రీ స్వామి వివేకానందుడు అందించిన సూత్రాలను మా ముందుంచిన శ్రీ రామచంద్రుని రామకృష్ణ గారికి మా నమస్సులు అందిస్తున్నాం. సాయంత్రం ప్రసారమైన భక్తి కుసుమాలు శీర్షికన చక్కటి భక్తి గీతాలు వినిపించారు. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. జులై 15 బుధవారం సాయంత్రం ప్రసారమైన రేపేంటి అనే నాటిక విన్నాం. నాటిక వెరైటీగా ఉంది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. నాటిక రచించిన శ్రీ దివాకర్ బాబు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఈమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు

సంపర్కలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూలై 16, 9:30 మధుర గీతాలు సాంగ్స్ సెలక్షన్ సూపర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లక్ష్యాలు ఈ అంశం గురించి చక్కగా వివరించారు. అటానమస్ కాలేజెస్ వాటి సిలబస్ మరియు ఆ కాలేజీకి గ్రాంట్స్ ఎక్కడ నుంచి వస్తాయి, మూల్యాంకనాన్ని ఎవరు నిర్వహిస్తారు అని చక్కని సమాచారం మాకు అందించారు. ధన్యవాదములు. ఇంకా వీరే మరో ఈమెయిల్లో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. యువజనుల కార్యక్రమంలో పాజిటివ్ థింకింగ్ను పెంపొందించుకోవడం ఎలా, వావ్ అనిపించింది సార్, నైస్ ఎక్స్ప్లెనేషన్. భావలహరిలో కళ్యాణి మ్యామ్ ఆప్యాయతతో పలకరింపు రోజూ ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది, కష్టాన్ని మరిపిస్తుంది, నైస్ కొటేషన్ మ్యామ్, థ్యాంక్ యూ. ఆకాశవాణి మార్కాపురం ప్రోగ్రామ్స్ అమ్మని తలపిస్తుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం కార్యక్రమాన్ని.

0: కవలహరిలో కళ్యాణి మ్యామ్ ఆప్యాయతతో పలకరింపు రోజూ ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది, కష్టాన్ని మరిపిస్తుంది. నైస్ కొటేషన్ మ్యామ్, థ్యాంక్ యూ. ఆకాశవాణి మార్కాపురం ప్రోగ్రామ్స్ అమ్మని తలపిస్తుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇదండి ఈ వారం డియర్ ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ది స్టేషన్ డైరెక్టర్ డియర్ ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 523316. అడ్రస్ మరోసారి ది స్టేషన్ డైరెక్టర్ డియర్ ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 523316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com srotalamata srotalamata@gmail.com.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: డియర్ ఎఫ్ఎం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. డీజే చిల్లు చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచంద్ర గానం చేసిన గీతాన్ని వింటారు.

చిచిత్రం నుంచి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం, మీకా సింగ్ గానం చేసిన గీతాన్ని వింటారు.

మీరింతవరకు డిఆర్ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. ఇంకా కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. డిఆర్ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైల్యూట్ ఏరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైల్యూట్ ఏరోస్పేస్ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు.
1: महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई

0: హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ 1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ 1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురంలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్, కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊ और गढ़वाल उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊ और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊ के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్ధికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకిత భావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయం.

0: పడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటల్లో చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లో ప్రసంగిస్తూ పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వయం ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం ఈ అంశం గురించి ఈతముక్కల పశువైద్యులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. అనంతరం జానపద గీతాలు వింటారు. కార్యక్రమంలో ముఖ్య గమనిక: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. రేడియో ప్రాముఖ్యత అన్న ఈ అంశం మీద ప్రసంగ పోటీని నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నంబర్కి పంపించగలరు. ఈ ప్రసంగాన్ని పంపించడానికి చివరి తేదీ జూలై 26. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకి 2 ఆగస్టు తేదీ ఉదయం 10:30 గంటలకు ఫైనల్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వ్యవసాయంలో ఇవాళ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల వాణిజ్యపరంగా కొంత లాభాలు వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రకృతి విపత్తుల వల్ల ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పశుపోషణ, జీవాల పెంపకం, కోళ్ళ పెంపకం, కుందేల పెంపకం ఇలాంటివి చేపట్టి కూడా చాలామంది లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ యువత అంతా కూడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం చేపట్టి ఎలాంటి లాభాలు ఆర్జించవచ్చు, కుందేళ్ల పెంపకం చేపట్టాలంటే వాటి పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ముఖ్యంగా ఎటువంటి దాణా అందించాలి, చాలా సూక్ష్మమైనవి కాబట్టి ఏ విధంగా వాటిని పెంచాలి, ముఖ్యంగా వ్యాధులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఈత ముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూలే గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా మరి కుందేళ్ల పెంపకం గురించి పెంపకందారులకు శ్రోతలకు చక్కటి విషయాలు తెలియజేద్దాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: మేడం, మరి ఇవాళ చాలామందికి ఉపాధి లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గరనే కోళ్ళు పెంచుకోవడం, పెరటి కోళ్ళ పెంపకం చేపట్టడం, పెరటి తోటలు పెంచుకోవడం, మరి గొర్రెలు సన్నజీవాలు పెంచుకొని బతుకుతూ ఉన్నారు. కుందేళ్ల పెంపకం ద్వారా కూడా లాభాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్వయం ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం చేపట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పెంపకం లాభదాయకంగా ఉంటుందంటారా, ఏ విధంగా చేస్తే లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు పెంపకందారులకు?
3: పెరుగుతున్న ఆర్థిక స్థాయిని అనుసరించి ప్రజలు విలువలు కలిగిన ఆహార ఉత్పత్తుల వైపు ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అధిక పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందించే ఈ కుందేళ్ల పెంపకానికి రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మాంసం, ఉన్ని, చర్మాలు మొదలైన చాలా విలువైన పదార్థాలు కుందేళ్ల నుండి లభిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసాన్ని ఉత్పత్తి చేయడంలో ఈనాడు కుందేళ్లు కూడా కొంత పాత్ర వహిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను నివారించడంలో సహకరిస్తున్నాయి. పౌష్టికాహారం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే ఈ రోజుల్లో కుందేళ్ల నుండి లభించే అతి విలువైన పుష్టికరమైన మాంసం ఎంతో శ్రేయస్కరం. కుందేళ్ల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. అంతేకాకుండా కుందేళ్ల మాంసాన్ని ఇతర

0: పదార్థాలను, వాటి నుండి తయారైన వస్తువులకు మంచి ఎగుమతి వాల్యూ కూడా ఉంది.
1: ఈ కుందేళ్ల పెంపకం వల్ల ఎటువంటి లాభాలు ఉంటారు?
0: కుందేళ్ల పెంపకానికి పెట్టుబడి చాలా తక్కువ. గ్రామీణ నిరుపేద రైతులు కూడా ఈ పెంపకాన్ని సులభంగా చేపట్టవచ్చు. కుందేళ్ల పెంపకానికి అవసరమైన స్థలం చాలా తక్కువ. ఇవి ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కలిగించవు. ఈ కుందేళ్లు సాధు స్వభావం కలిగినవి. ఇంట్లోని మనుషులు సులభంగా కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు, కాబట్టి అదనపు కూలీ ఖర్చులు అవసరం ఉండదు. కుందేళ్లు వంట ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి, కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను కూడా ఇవి సమర్థవంతంగా వినియోగించుకోగలవు. కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మాంసంగా మార్చుకోగలవు. కోళ్ళు తర్వాత కుందేళ్లకు ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. 1 కిలో ఉన్ని ఉత్పత్తికి ఒక అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే చాలా తక్కువ. కుందేళ్లు ఒకసారి ఈనినప్పుడు సుమారు 6 నుండి 8 పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా ఇవి సంవత్సరానికి ఇంచుమించు 6 సార్లు ఈనగలుగుతాయి. అందువల్ల కుందేళ్ల సంతతి మిగిలిన ఇతర జంతువుల కన్నా త్వరగా వృద్ధి చెందుతుంది. కుందేళ్లు తక్కువగా వ్యాధులకు గురవుతూ ఉంటాయి, కాబట్టి వీటిలో వ్యాధుల వలన మరణించే శాతం కూడా తక్కువ. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. కుందేలు మాంసంలో ఎక్కువ మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం మరియు పొటాషియం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.
1: కుందేలు పెంచుకోవాలంటే ఏ జాతి కుందేలు ఎక్కువ మాంసాన్ని ఇచ్చడానికి అవకాశం ఉందంటారు? ఏ జాతి ఇక్కడ బాగా మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందంటారు?
0: కుందేళ్లను 2 రకాలుగా పెంచుతారు. 1 ఉన్ని కోసం, 2 మాంసం కోసం. ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అని అంటారు. మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్ కుందేళ్లు అని అంటారు. మన దేశంలో ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ అంగోరా కుందేళ్లను పెంచుతున్నారు. ఈ అంగోరా కుందేళ్ల జాతులు వచ్చి జర్మన్ అంగోరా, బ్రిటిష్ అంగోరా, రష్యన్ అంగోరా, క్రాస్బ్రెడ్ అంగోరా అని ఉంటాయి. అలాగే బ్రాయిలర్ కుందేళ్ల జాతులు న్యూజిలాండ్ వైట్, సావెట్ చించిల్లా, గ్రే జాయింట్, వైట్ జాయింట్, ఫ్లెమిష్ జాయింట్, డచ్ అనే జాతులు ఈ బ్రాయిలర్ వాటికి అనువుగా ఉంటాయి.
1: సూక్ష్మంగా ఉంటాయి కదా ఇవి. వీటిని పోషించాలంటే ఎలాంటి దాణా అందిస్తే మంచి మాంసాన్ని ఉనిని ఇచ్చేదానికి అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా పుట్టినప్పటి నుండి 12 రోజుల తర్వాత ఈ కుందేలు పిల్లలు ఆహారం తినడం మొదలు పెడతాయి. కుందేళ్లకు ఇచ్చే దానా పొడిగా ఇవ్వాలి. వీలైనంత వరకు దానాని కొంచెంగా నీటితో కలిపి ఇచ్చినట్లయితే మంచిది. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గినట్లయితే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్లు పారుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కుందేళ్లకిచ్చే ఆహారంలో 14% పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వాటికి పచ్చిగడ్డిని అందించినా అవి బాగా ఆరబెట్టి ఇవ్వాలి. వాటిలో గనక నీరు శాతం ఎక్కువ ఉన్నట్లయితే దానివలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అలాగే వేసవి కాలంలో దానాను చల్లటి వేళల్లో మాత్రమే ఇవ్వాలి. ప్రతిరోజు మిగిలిపోయిన ఆహారాన్ని తొలగించి కొత్త ఆహారాన్ని అందించాలి. ఇవి బాగా పెరగాలంటే రైతులు సొంతంగా గడ్డిని పెంచుకోవాలి. పప్పు జాతి పశుగ్రాసాలైన లూసోన్, బెర్సీమ్ తప్పకుండా ఇవ్వాలి. ప్రతి కుందేలు 300 గ్రాముల మేత తీసుకుంటుంది. 1 లీటర్ నీటిని తీసుకుంటుంది. కుందేళ్లకు ఇచ్చే దానాలో పలు పోషక పదార్థాలు ఉండాలి. మాంసకృతులు 17% ఉండేటట్లు చూసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. కుందేలు మాంసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అంతేకాదు కుందేళ్ల పేడలో అధిక పాలల్లో నత్రజని, భాస్వరం ఉండటం వలన పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కుందేళ్లను శాకాహారిగా పరిగణిస్తారు. పశువుల్లో నెమరు వేసే జంతువుల్లా కాకుండా కుందేలుకి ఒకటే పొట్ట ఉంటుంది. కుందేళ్లకు ఇచ్చే దానాలో ఏ విధమైన విష పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి.

0: కావలసిన పోషక పదార్థాలతో పాటు రుచిగా కూడా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు తక్కువగా ఉండాలి. లూసర్న్, ఎండుగడ్డి, పచ్చిక, పాతరగడ్డి, చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిక, మొక్కజొన్న తొక్కలు వగైరా కూడా మేతకు వాడుకోవచ్చు. దాణా విషయానికొస్తే, సాధారణంగా తమ తమ ప్రాంతాల్లో లభ్యమయ్యే దాణా దినుసులను, ధరలను బట్టి తమ ఇంటి వద్దనే ఈ దాణాన్ని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి లూసర్న్ లాంటి పప్పుజాతి గడ్డి 50 పాళ్ళు తీసుకున్నట్లయితే, మొక్కజొన్న ధాన్యాలు 25% తీసుకోవాలి. అలాగే సోయాబీన్ మీల్ 10%, గోధుమ తవుడు 5%, బియ్యం తవుడు 9% తీసుకున్నట్లయితే, ఆ చివరి మిగిలిన 1%లో 1/4% మినరల్ మిక్చర్, 1/4% విటమిన్ ప్రీమిక్స్, ఇది మనకి మార్కెట్లో మెడికల్ షాపుల్లో అందుబాటులోనే ఉంటుంది. సో ఇవి తీసుకొని మనం కలిపినట్లయితే దీన్ని దానాగా ఉపయోగించుకోవచ్చు.
1: గొర్రెలు మేకలైతే దొడ్లో తోలేస్తాం, మరి కుందేళ్ళను ఎట్లా పెంచాలంటారు?
0: కుందేళ్లను 2 పద్ధతుల్లో పెంచవచ్చు. 1 డీప్ లిట్టర్ పద్ధతి, 2 కేజ్ పద్ధతి. ఈ డీప్ లిట్టర్ పద్ధతిలో కుందేళ్లను స్వేచ్ఛగా వదిలేస్తుంటారు. దీని వలన ఇవి ఒకదానితో ఒకటి పోట్లాడుకునే ప్రమాదం ఉంది. అంతేకాక పరాన్న జీవులు, రక్తపారుడు వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఈ పద్ధతి అంతగా మేము రికమెండ్ చెయ్యము. 2 కేజ్ పద్ధతి. ఈ పద్ధతిలో కుందేళ్లను గూళ్లల్లో పెంచుతారు. ఈ పద్ధతి కుందేళ్ల పెంపకానికి బాగా అనువైనది. గూళ్లల్లో కుందేళ్లను 3 పద్ధతుల్లో ఉంచవచ్చు. 1, గూళ్లల్లో ఒకదానికొకటి ఉంచడం లేదా గూళ్లను వేలాడదీయడం. 3 హచ్ పద్ధతి. కుందేళ్లు ఈనటానికి ఉపయోగించే గూళ్లను ప్రత్యేకంగా నిర్మించాలి. ఇవి 2 గూళ్ళు కలిసి ఉంటాయి. 1 పెద్ద గూడు, ఇంకోటి చిన్న గూడు ఉండేటట్లు నిర్మిస్తారు. చిన్నదానిలో పిల్లలు, పెద్దదానిలో తల్లి కుందేళ్లను ఉంచుతారు. పెద్దదాని సైజు 1.5 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలాగా చూసుకోవాలి. పిల్లలు ఉండే గూడు సైజు 1 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధానంలో పిల్లలను తల్లి కుందేళ్లతో వేరుగా ఉంచడం వలన మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. అలాగే పెరిగే పిల్లల గూళ్ళు అంటే 21వ రోజు తర్వాత నుంచి 3 నెలలు వయసు వచ్చేదాకా ఆ కుందేళ్ల గూడు సైజు 1 అడుగు పొడవు, 0.75 అడుగుల వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పెద్ద కుందేళ్ల గూళ్ళు అంటే 3 నెలలు పైబడిన కుందేళ్ల గూళ్ళు సైజు 1.5 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బ్రీడింగ్ కేజులు కూడా విడిగా పెట్టుకోవాలి. దీనిని జత కట్టించే సమయంలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ కేజ్లో మగ కుందేళ్లను ఉంచుతారు. దీని సైజు 1.5 అడుగు ఇంటూ 2 అడుగులు ఇంటూ 1.5 అడుగు అంటే 1.5 అడుగు పొడవు, 2 అడుగుల వెడల్పు, 1.5 అడుగు ఎత్తు ఉండే బ్రీడింగ్ కేజ్ని నిర్మించుకోవాలి. సాధారణంగా కుందేళ్ళు 6 నెలలకి యుక్త వయసుకు వస్తాయి.
1: మరి కుందేళ్ళలో ఎట్లా జత కట్టించాలి? జత కట్టించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సాధారణంగా కుందేళ్ళు 6 నెలలకి యుక్త వయసుకు వస్తాయి. జత కట్టించడానికి ముందు కుందేళ్లకు తగినంత ఆహారం అందేటట్లుగా చూసుకోవాలి. గూళ్లను పరిశుభ్రంగా ఉంచాలి. వీలైనంత వరకు క్రమం తప్పకుండా ఈనిన 15 రోజులకల్లా జత కట్టిస్తూ ఉండాలి. లేదంటే ఉత్పాదకత తగ్గిపోతూ ఉంటుంది. 1 మగ కుందేలు సాధారణంగా 7 నుండి 10 ఆడకుందేళ్ల క్రాసింగ్కి మనం ఉపయోగించుకోవచ్చు. వారానికి 3-4 సార్లు మగ కుందేలతో క్రాసింగ్ చేయించవచ్చు. ఆడకుందేలకి 6 నుంచి 7 మాసాల వయసు రాగానే క్రాసింగ్ చేయించవచ్చు. అలాగే మగ కుందేలకి 7 నుండి 8 మాసాల వయసు ఉంటే మంచిది. ఆడకుందేలు సుమారు 3 ఏళ్ల వరకు సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండే సమయంలో అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాలలో జత కలపకపోవడం మంచిది. ఎందుకంటే మగ కుందేలకి వీర్యోత్పత్తి తాత్కాలికంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆడకుందేలు జత కలిసిన రోజు నుంచి 30 నుంచి 30

0: ఒకటో రోజులోపు ఈనుతుంది. ఇది చూడు కట్టాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు గనక మనం చూసినట్లయితే, కుందేళ్లను జతకట్టించిన తరువాత 14 రోజులకి పరీక్ష చేసి మనం గర్భంతో ఉన్నట్లుగా చెప్పచ్చు. గర్భంతో ఉన్న కుందేళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ ఒత్తిడిని వాటిపై కలిగించరాదు. ఒకవేళ గర్భం లేనట్లయితే అటువంటి కుందేళ్లను తిరిగి జతకట్టించవచ్చు. 24 రోజుల గర్భంతో ఉన్న కుందేళ్లను ఈనడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన బోనుల్లోకి మార్చుకోవాలి. ఈ బోనుల్లో కింద భాగాన మెత్తగా ఉండేటట్లుగా గడ్డిపరచాలి. ఈ కుందేళ్లకు దానాను, స్వచ్ఛమైన నీటిని ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా కుందేళ్లు ఉదయం వేళల్లో గాని సాయంత్రం వేళల్లో గాని ఈనతాయి. ఈనేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఈనిన తరువాత 21 రోజుల వరకు దానికి ప్రత్యేకంగా తయారు చేసిన దానాని ఇవ్వాలి. అలాగే పుట్టిన తరువాత కుందేళ్ల పిల్లల జాగ్రత్తలు గనక మనం చూసినట్లయితే, పుట్టిన వెంటనే పిల్లలను తల్లి నుండి వేరు చేయాలి. వీటిని వెచ్చని గడ్డిపై ఉంచాలి. 15 నుండి 20 నిమిషాల విరామం తరువాత తల్లి వద్ద పాలను త్రాగించాలి. పాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఒక్కొక్కసారి తల్లి పాలు ఇవ్వదు. అటువంటి సమయంలో దగ్గర ఉండి పిల్లలకు తాగించాలి. పుట్టినప్పుడు పిల్లలు సుమారు 40 నుండి 50 గ్రాముల బరువు ఉంటాయి. సాధారణంగా మొదట పుట్టిన పిల్లలు ఎక్కువ బరువు, తర్వాత పుట్టినవి తక్కువ బరువు ఉంటాయి. పుట్టినప్పుడు పిల్లల చర్మంపై వెంట్రుకలు పెరుగుతాయి. 13వ రోజున కళ్ళు తెరుచుకొని పిల్లలు తమంతట తాము ఆహారం తినడం ప్రారంభిస్తాయి. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా తయారు చేసిన దానా తినిపించాలి. 4 నుండి 6 వారాల వయసుల్లో పిల్లలను తల్లి నుండి పూర్తిగా మనం వేరు చేయొచ్చు.
1: సహజంగా ఏ జంతువుకైనా జబ్బులు వస్తుంటాయి. మరి కుందేళ్లకు ఎలాంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటారు? ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వ్యాధులు వస్తే ఎలాంటి వైద్య చికిత్స చేయించుకోవాలంటారు?
0: ముందుగా మనం అనారోగ్యంతో ఉన్న కుందేళ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. ఇవి చర్మంపై వెంట్రుకలు రాలిపోయి పాలిపోయి ఉంటాయి. ఆహారం సరిగ్గా తీసుకోవు. కళ్ళు కాంతిహీనంగా ఉంటాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. సాధారణంగా కుందేళ్లకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనవి, ఒకటి నిమోనియా, ఇంకోటి కాక్సిడియోసిస్. నిమోనియా ఒక శ్వాసకోశ సంబంధమైన వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి కారణంగా చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ వ్యాధి అన్ని దశలలో ఉన్న కుందేళ్లకి వస్తుంది. ఈ వ్యాధి పాశ్చరెల్లా మల్టోసిడా అనే ఒక బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. కుందేళ్ల షెడ్లో సరైన గాలి వెలుతురు లేనప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. షెడ్లో అమోనియా వాసన వస్తుండడం కూడా ఈ వ్యాధి రావడానికి ఒక కారణం. ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే, తల వెనక్కి ఉండటం, కళ్ళు నీలం రంగులోకి మారడం, శ్వాస కష్టంగా తీసుకోవడం, ఆకలి మందగించడం, శ్వాసక్రియ రేటు పెరగడం, చివరిగా మరణించడం జరుగుతుంది. దీనిని నివారించుకోవడానికి షెడ్డుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. షెడ్లోకి గాలి వెలుతురు బాగా ప్రసరించేలాగా చూసుకోవాలి. అలాగే వీలైనంత వరకు చల్లటి గాలి షెడ్లోకి రాకుండా చూసుకోవాలి. వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే తగిన చికిత్స చేయించాలి. వ్యాధి రాకుండా హెచ్ఎస్ టీకాని కూడా వేయించుకోవచ్చు. అలాగే కాక్సిడియాకు వస్తే, ఈ వ్యాధి ప్రోటోజోవా అనే ఒక పరాన్నజీవి వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా చిన్న పిల్లల్లో, నెలలోపు వయసు గల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మరణాల శాతం చాలా ఎక్కువ. కుందేళ్లలో ఈ వ్యాధి 2 రకాలుగా వస్తుంది. ఒకటి కాలేయాన్ని నష్టపరుస్తుంది, 2 పేగుకు నష్టం కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు ఆకలి మందగించడం, నీరసించి ఉండటం, విరోచనాలు మొదలైనవి గమనించవచ్చు. సరైన చికిత్స చేయని ఎడల కుందేళ్లు తొందరగా మరణించే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి షెడ్లను, గూళ్లను పరిశుభ్రంగా ఉంచాలి. మేత తొట్టెను, నీటి తొట్టెను శుభ్రంగా కడగాలి. కాక్సిడియోస్టాట్ మందులుంటాయి. వీటిల్ని నీటిలో కలిపి అప్పుడప్పుడు కుందేళ్లకి తాగించినట్లయితే మనం వ్యాధిని నివారించవచ్చు.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో

స్వయం ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం గురించి ఈత ముక్కల పశువైద్యులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట దువ్వాడు జగన్నాథం చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భాస్కర్ వట్ల సాహిత్యం, గానం కార్తికేయన్ కేఎస్ చిత్రా.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎవడీ సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి రాధన్ సంగీతం అందించగా మోహిత్ గానం చేసిన గీతాన్ని వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కేర్ ఆఫ్ కంచర్పాలెం చిత్రం నుంచి స్వీకార్ సంగీతం అందించగా సాహిత్యం విశ్వ, గానం అనురాగ్ కులకర్ణి.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. వారంలో జరిగిన వివిధ వ్యవహారాలపై సమీక్ష వింటారు. ముందుగా వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్

ఎగ్జామ్కి నోటిఫికేషన్ విడుదలైంది. ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య కోర్సుల్లో ఎండి ఎంఎస్ ప్రవేశాలకు ఎన్టీఏ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అర్హతలు బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్ఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఉండాలి. ఎంపిక ఏఐఏపీజీఈటీ 2026 స్కోర్తో పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షా విధానం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. సమయం 120 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. మొత్తం మార్కులు 480. పరీక్షా సమయం 2 గంటలు. దరఖాస్తు ఫీజు జనరల్కు 2700. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 2450. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్లకు 1800 రూపాయల ఫీజు ఖరారు చేశారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 జూలై 2026. పరీక్షా తేదీ 2 ఆగస్టు. మరిన్ని వివరాల కోసం www.exam.nta.nic.in సందర్శించగలరు. మీరింతవరకు విద్యా సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు ఉద్యోగ సమాచారం. ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో ప్రొబిషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ సేవలందించే అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా 6715 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటనను వెలువరించింది. వీటికి సాధారణ డిగ్రీతోనే పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైన వారు మొదటి నెల నుంచే అన్నీ కలిపి సుమారు 80,000 వరకు వేతనాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వీటికి సంబంధించిన మరికొన్ని వివరాలు. ఎంట్రీ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీబీఎస్ ఏటా నిర్వహిస్తోంది. 2027-2028 ఆర్థిక సంవత్సరంలో ఖాళీలను తాజా పరీక్ష స్కోర్తోనే భర్తీ చేస్తారు. ప్రొఫెషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీగా ఎంపికైన వారు స్కేల్ 1 అధికారిగా, అసిస్టెంట్ మేనేజర్గా సేవలందిస్తారు. వీరి మూల వేతనం 48,500 కాగా డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులతో కలిపి సుమారు 80,000 వరకు మొదటి నెల నుంచే జీతం పొందవచ్చు. అనుభవం, ప్రతిభ, శాఖాపరమైన పరీక్షలతో భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. వీటికి సంబంధించిన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 1900 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100 పోస్టులు, కెనరా బ్యాంక్ 1500 పోస్టులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 పోస్టులు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550 పోస్టులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 161 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 3 విభాగాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. పరీక్షా వ్యవధి 1 గంట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎలిజిబిలిటీ 35. ఒక్కో విభాగానికి 20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ఆన్లైన్లోనే 200 మార్కుల ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. అనంతరం 25 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్షను రాయాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష వ్యవధి 160 నిమిషాలు,

మొత్తం 170 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 4 విభాగాల నుంచి ఉంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలు, 60 మార్కులు, 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్ ఎకనామిక్, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఆర్బీఐ సర్క్యులర్స్ని 50 ప్రశ్నలకు 60 మార్కులు, 35 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, 35 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన వయోపరిమితి 1 జూలై 2026 నాటికి 20 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయసులో గరిష్టం సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 175 రూపాయలు, మిగిలిన వారందరికీ 850 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 1 జూలై. ప్రిలిమినరీ పరీక్ష 1 ఆగస్టులో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష 1 అక్టోబర్లో నిర్వహిస్తారు. పర్సనాలిటీ టెస్ట్ 1 నవంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ 1 నవంబర్ 2 డిసెంబర్లలో నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం ibpsreg.ibps.in వెబ్సైట్ని సందర్శించగలరు. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. శీర్షికన అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. వారంలో జరిగిన వ్యవహారాలపై సమీక్ష వింటారు. ముందుగా వినండి. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మకంగా పరీక్ష జరిగింది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ను ఈ నెల 18న ఉదయం 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో 1వ ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పంపారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. విక్రమ్-1 రాకెట్ 7 అంతస్తుల ఎత్తు ఉంటుంది. కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో బహుళ దశలు కలిగిన ఈ రాకెట్లో స్కైరూట్ అభివృద్ధి చేసిన ప్రపొల్లర్ సిస్టమ్, 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్ను అమర్చారు. సుమారు 350 కిలోల బరువున్న ఈ చిన్న ఉపగ్రహం 450 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశపెట్టేలా దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ప్రయోగాత్మక పరీక్షకు విజయవంతమైతే భారత అంతరిక్ష రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో దేశానికి మరింత గుర్తింపు రానుంది. మరి ఇంకో సమాచారం. భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదొక ముందడుగని చెప్పవచ్చు. ఇప్పటి వరకు స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్లలో ప్రయాణించిన భారత ప్రజలు ఇక హైడ్రోజన్ రైళ్లలో విహరిస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న ఈ హైడ్రోజన్ రైల్ మన ఇంజన్ పాటవానికి మచ్చుతునుకగా నిలిచింది. ఈ రైలు శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి, ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహన చర్య అనేది జరగదు. అందువల్ల హానికారక పొగ, కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రత్యేకత, ప్రస్తుతం దేశంలో విస్తృతంగా నడుస్తున్న విద్యుత్ రైళ్లు కరెంటు తీగల నుండి విద్యుత్తును తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. అంటే ఒకప్పటి స్టీమ్, డీజిల్ ఇంజన్ల తరహాలో ఇది కూడా తన శక్తి వనరును స్వయంగా మోసుకెళ్తుంది. సాంప్రదాయ డీజిల్ రైలు ఇంజిన్ ఇంధనాన్ని మండించి యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

హైడ్రోజన్ రైల్లో చిన్నపాటి పవర్ ప్లాంట్ ఉంటుంది. దాన్ని ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఫ్యూయల్ సెల్ అంటారు. హైడ్రోజన్ రైలు ఇప్పటికే నిశితంగా పరీక్షలకు గురి చేశారు. హైడ్రోజన్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలో జిన్ సోనిపత్ సెక్షన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్ల ప్రయాణం ఇస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. వారసత్వ రైల్వే లైన్ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూలై 12న ఒకే రోజు దాదాపు 35.2 కోట్ల మొక్కలు నాటింది. ఈ మేరకు వారు లక్ష్యంగా పెట్టుకున్న 35 కోట్లను దాటినట్టు తెలియజేశారు. ప్రధాని పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ పాటు వృక్షారోహ మహాయజ్ఞం 2026 కార్యక్రమాన్ని యూపీసీఐ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. తెలంగాణలోని యువ క్రికెటర్ల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలిచింది T20. ఆద్యంతం నిలకడగా రాణించిన జట్టునే కప్పు వరించింది. టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. లీగ్ దశలో 7-7 విజయాలు సాధించాక తొలి క్వాలిఫైయర్లో ఖమ్మం ఏఎస్ చేతిలో ఓడిన ఈ ఛాంపియన్స్ ఫైనల్లో ఆ జట్టును 6 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించి కప్పును సొంతం చేసుకున్నారు. మరిన్ని వివరాలు వినే ముందు మరో చక్కని గీతాన్ని వింటారు.

కరెంట్ అఫైర్స్లో భాగంగా మరికొన్ని వివరాలు. సెమీకండక్టర్ రంగంలో భారత్కు మరో మైలురాయిగా గుజరాత్లోని సనంద్లో సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ యూనిట్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ మరింత స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటన నరేంద్ర మోదీ పలు దేశాల్లో పర్యటించి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సాంకేతిక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ పర్యటన భారత విదేశాంగ విధానానికి మరింత బలం చేకూర్చేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నైరుతి ఋతుపవనాలు. భారత వాతావరణ శాఖ ప్రకారం దేశంలో అనేక ప్రాంతాల్లో ఋతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేశారు. రైతులు స్థానిక వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్. కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై పలు పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ వారం అంతర్జాతీయ క్రికెట్, టెన్నిస్, చెస్ పోటీల్లో అభిమానులను ఆకట్టుకున్నాయి. భారత క్రీడాకారులు కూడా వివిధ అంతర్జాతీయ టోర్నమెంటుల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈరోజు జూలై 18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మండేలా సేవలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సమానత్వం, శాంతి, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశ్ శుక్లా రచించిన ద సెకండ్ ఆర్టీజీ ఒక సాధారణ పుస్తకం కాదు.

ఇది సామాన్య భారతీయుడికి అసాధారణ ప్రయాణగాథ. ఈ పుస్తకంలో ఆయన అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాకుండా చుట్టుపక్కల పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని ఆగిపోమ్మని ఒత్తిడి చేస్తున్నప్పుడు కూడా మనల్ని మనం నమ్ముకొని ముందుకు సాగడానికి లోపల జరిగే అంతర్మదనాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈ నెల జూలై 13న రవీంద్ర భారతిలో ఈ పుస్తక ఆవిష్కరణ సభఘనంగా జరిగింది. ఇవి ఈ వారం ప్రధాన కరెంట్ అఫైర్స్. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుదాం. మరిన్ని ఆసక్తికర విశేషాలతో మళ్ళీ కలుద్దాం.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ స్థాయిలో తెలుగులో వార్తా ప్రసారం, విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక వార్తల వివరాలు. భారత స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి ప్రయోగం విజయాన్ని అందుకుంది. మిషన్ ఆగమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేటు రంగంలో ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలో 3వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయాన్ని సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందని, ఆవిష్కరణల వైపు వారు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: उनको काम देना चाहिए और वो करके दिखाते हैं. आपने काम करके दिखाया है. मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूँ.
0: ఈ సందర్భంగా టీమ్ విక్రమ్ ఒకటి సభ్యులను స్వయంగా కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ జయరాజ్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ అసీం కుమార్ సిన్హా సంయుక్తంగా ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును

0: కైవసం చేసుకుంది. భ్రమయుగం చిత్రంలో నటనకు ముమ్మట్టి, అలాగే చందు ఛాంపియన్ నటనకు గాను కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటనకు గాను యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆధార్ మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్ల మార్కును దాటినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. సులువైన, సురక్షితమైన డిజిటల్ గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ సంఖ్య నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు 49 లక్షల మంది పౌరులు మొబైల్ నంబర్లను ఈ యాప్ సహాయంతో అప్డేట్ చేసుకున్నారని, భద్రతాపరంగా అత్యంత కీలకమైన బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 1.9 కోట్ల సార్లు వినియోగదారులు ఉపయోగించుకున్నారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని సిలిగురి పరిధిలో గల జుమాగచ్ సరిహద్దు భద్రతా దళం క్యాంపును ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ జవాన్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపు ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ సరిహద్దు ప్రాంతాలను మరింత బలోపేతం చేయటం, శాంతి భద్రతల సమీక్షతో పాటు జనన మరణాల నమోదు ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా అభివృద్ది చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలైన ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణులు, బ్రహ్మోస్ సహా ఇతర రక్షణ సంపత్తిని వినియోగించినట్టు ఆయన వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో రక్షణ రంగాన్ని పునరుద్దరించడం, బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజ్నాథ్ తెలిపారు. రక్షణ సంసిద్ధతను పెంచడంతో పాటు సైనిక దిగుమతులను గణనీయంగా తగ్గించటమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింత ఊతమిచ్చేలా ఈ ఏడాది సరికొత్త రక్షణ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: భారత దేశ్ మే హాలాత్ బదల్ చుకే హై. ఆజ్ మోదీజీ కే నేతృత్వ మే భారత్ ఉస్ ముకామ్ తక్ పహుంచా హై కి దూసరే దేశ్ అబ్ భారత్ కీ నీతియోం కా అనుసరణ కర్ రహే హై. ఇండో పసిఫిక్ క్షేత్ర మే ఆర్థిక్, సామరిక్ ఔర్ సాంస్కృతిక్ సంబంధో కో ఏక్ నయీ బులందీ దీ హై. ముజే పూర్ణ విశ్వాస్ హై కి జబ్ భారత్ వర్ష 2047 మే 100 వర్ష పూరే కరేగా తబ్ దునియా భారత్ కో సబ్సే ఆత్మ నిర్భర రక్షా శక్తి కే రూప్ మే దేఖేగీ, ఐసా మేరా పూరా విశ్వాస్ హై.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 కార్మికులు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ అధికారిక చిహ్నం రూపకల్పన కోసం జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. ఇన్నోవేట్ ఇండియా మైగోవ్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్టు తపాలా శాఖ వెల్లడించింది. విశ్వాసం, నమ్మకం, నిరంతర సేవ, డిజిటల్ ఆవిష్కరణల వంటి సంస్థ మూల విలువలు ప్రతిబింబించేలా ఒక విశిష్ట బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించటమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఆసక్తిగల అభ్యర్థులు తాము రూపొందించిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్, పేరు, అలాగే ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ మైగోవ్ పోర్టల్లో సమర్పించాలి. భారత స్టార్ షట్లర్ ఒలింపిక్ పథక విజేత పివి సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరింది. చైనాకు చెందిన చెన్ యూఫీతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ పోరులో తొలి సెట్ను సింధు 21-19తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2వ సెట్లోనూ సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 15-10తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చెన్ యుఫీ గాయం కారణంగా మ్యాచ్ను

0: అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో సింధు నేరుగా ఫైనల్కు చేరుకుంది. వాతావరణం. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, మరాఠ్వాడా ప్రాంతాల్లో రేపటి వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే కేరళం రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్టంలోని 7 జిల్లాలకు ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి వరకు ఉత్తర కేరళంలోని 5 జిల్లాలకు ఎల్లుండి, 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ పొడిగించారు. లద్దాఖ్ ఉద్యమ నేత, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సేవల నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తీస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట జనతా గారి చిత్రం నుంచి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రఘు గానం.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ఈ ప్రసంగ పోటీని నిర్వహిస్తుంది. 2 నిమిషాల లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కి పంపించగలరు. మీ ప్రసంగాన్ని 26వ తేదీ లోపు పంపించగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037. శ్రోతలు గమనించగలరు. చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మణశంకర వరప్రసాద్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ గానం. బీమ్స్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అర్జున్ రెడ్డి చిత్రం నుంచి రాధన్ సంగీతం అందించగా సమీర భరద్వాజ్ గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం శ్రేష్ఠ.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట చూడాలని ఉంది. చిత్రం నుంచి హరిహరన్ గానం, మణిశర్మ సంగీతం.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రోతలకు ఓ ముఖ్య గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద ఈ ప్రసంగ పోటీని నిర్వహించబోతుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నంబర్కి పంపించగలరు. మీ ప్రసంగాన్ని 6 జూలై తేదీలోపు పంపించగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. శ్రోతలు గమనించగలరు. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అనురాగ దేవత చిత్రం నుంచి గానకోకిల సుశీల గానం. చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యం అందించిన గీతాన్ని వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి భానుమతి గానం, సముద్రాల సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై మధుర గీతాలు. కార్యక్రమంలో ఒకే ఒక్కడు చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతం, గానం స్వర్ణలత శ్రీనివాస్.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సిరిసిరి మువ్వ చిత్రం నుంచి సుశీల బాలు గానం, వేటూరి సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఇల్లాలు చిత్రం నుంచి. సుశీల కేఈజే ఏస్తాస్ గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం ఆత్రేయ.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బంగారు గాజులు చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన విన్నవించుకోవా అనే పాటను వింటారు.

సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.